0: yourself to A2B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
2: Just imagine, meeru kallu moosi terchukone lopu, mee dabbu India cheyipothe. New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe. Okka click lo Dallas ninche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. MyPursu isn't just an app. It's your genie in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support at MyPursu.com.
3: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
4: నేను మీ ఆర్జే భార్గవి.
5: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
6: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
7: దిస్ ఇస్ కోటి.
8: దిస్ ఇస్ హరిశంకర్.
7: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
4: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
9: 107.9 FM.
10: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
11: Radio Surabhi.
12: Radio Surabhi.
10: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: కరెక్ట్. ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పెడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని. కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

దేని మీద ఆశపడిన నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది.

0: తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్చే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడబడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
4: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ take care of the catering, okay?
5: Sure. How many people are we expecting?
4: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
5: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
4: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
6: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 8482440213.
7: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికీ తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.

0: piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
0: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
4: అమ్మా, సాటర్డే మూవీ?
1: మన బడి క్లాస్.
4: అమ్మా.

0: సాంగ్
1: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
0: ఉప్పు కప్పు రంబు ఒక్క
1: రొటీన్. తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి, టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి.

0: ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదిరా అండ్ మసాలా. సింపుల్ చార్జ్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా. స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదిరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదిరా అండ్ మసాలా .com. కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్రా, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చార్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: ఇవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. వన్ నేమ్ టు గో, హరేలీ. హరేలీ బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.
1: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
2: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.

Are you guys ready to rock and roll? I can't hear you!

0: ரேடியோ சிறபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேசம்.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Konni conversations manalni navvistai. Inkonni conversations manalni malli chinna padiki teeskeltai. Tune into Morning Mantra where memories become conversations. Prathi aadivaram udayam 8 nundi 10 varaku nenu mi RJ Shruti Venkat Radio Surabhi 107.9 FM HD3 America lo telugu nestam sounds like home.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ page.com or contact Gopal Ponnangi at 214-868-7538.

1-800-491-4514. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అయినా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ NRI Page ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
1: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో శృతి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
2: యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: వాయిస్ అనే
1: A custom setup, screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440213.
2: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
6: అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సోది అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
7: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
9: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాల మన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Mallemai Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Mallemai Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda?

రావాలనిపిస్తుంది.

పర్ఫెక్ట్ బ్యాలెన్స్, దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా చూడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మలేమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వాలి.

0: పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ అగ్రిటెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ అగ్రిటెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆర్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్.

0: ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, థాలీ అండ్ క్యాటరింగ్. యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తే. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ ద ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
1: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం.

విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్

0: ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ.

0: ఏదో ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్. ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
2: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
3: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: కోటి రూపాయల

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Chappan sir, what you'd like to order?
4: Bhaiya, any specials me lagra?
3: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, it would be extra special tari, this bag of cheese dosa, paneer dosa, ani chili garlic lotus ham, amki paneer tikka, with chami kabab paratha.
4: Huh? Kendi bro, gani yappino? Na specials matra me adina.
3: Inka unne, chappan tara, meer appadina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante.
5: Adayar Anand Bhavan A2B, your vegetarian restaurant is your go-to place.
6: Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome.
7: Treat yourself to A2B Adayar Anand Bhavan's weekend breakfast buffet.
6: Fresh, delicious and made with care. A2BTexas.com. Perfect for dining, takeaway or full service catering.
8: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క place లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క place లో ఉంటే how convenient కదా.
9: Say hello to NRI page. మన Indians కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా weekly newsletters కోసమైనా full visibility guaranteed with NRIpage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. అలెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
11: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: ఫ్రెండ్ ఫ్రెండ్ తను లవ్ లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్ ఫ్రెండ్
1: రోజు ఫ్లవర్స్ పంపించరా ఫిదా అయిపోద్ది పడిపోద్ది
0: ఏంటి ఫ్లవర్సా తను ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా
1: షాప్ లో కాదు తలలో పెట్టుకోవడానికి
0: అబ్బా తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండ్ హై ఎండ్ ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఫ్రెష్ ఐడియా చెప్పా
1: ఓకే

0: తాను తాగేసిన కోక్ టిన్లు, వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, విసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్ ఫ్రెండ్.
0: ప్రేమించాలని గుళ్ళో ముట్టొక్క టెంకాయలు కొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండ్, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: ముట్టొక్క టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా

0: అనే గుళ్ళో తను చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులడ్డ పెట్టు కానట్టయిపోద్ది చచ్చినట్టు.
1: ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి, ఇది ఐడియానా? చీ చీ చీ రెండు.

0: తన గురించి ఒక కవిత రాయనాయనా, పడడం ఖాయం ఏ అమ్మాయినా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండు ఇంతకీ రావద్దు, పా కింద పెట్టాలా రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా? అబ్బాయిలో అమ్మాయిలకు నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తప్పేం కాదు, అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడు.

0: 314. ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
1: ఇంకా
2: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: Hi guys, this is Harishankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening me nestam Radio Surabhi.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Chepandi sir, what you like to order?
6: Bhaiya, endi specials mi daggara?
5: Actually there are many. Hot idli, ghee dosa, meedu vada, A to B exclusive special thali, this vela va, cheese dosa, paneer dosa, honey chilli garlic lotus stem, aamki paneer tikka, vichami kava parota.
6: Endi bro, gani cheppino, nenu specials maatrame adigina.
5: Inka undi, cheppantara? Meer eppudaina ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గుడ్ టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్ .com. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.

0: at 919-491-4514. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar me kandistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: Istilamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.

0: buffet. Fresh, delicious and made with care. A2BTexas.com. Perfect for dining, takeaway or full service catering.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padiche vidhanam ivanni kuda chodavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachchani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
2: IPL మ్యాచెస్ అయినా కొత్త మూవీ రిలీజ్ అయినా న్యూస్ ఏదైనా టైం ఏదైనా ముందుగా త్వరగా రేడియో సురభి అమెరికాలో తెలుగులోస్తాం.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
5: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ ద ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: ఐ అండ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.
5: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
5: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
8: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
9: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
10: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
9: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
5: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
11: Radhika, next week my office event ki please take care of the catering, okay?
12: Sure. How many people are we expecting?
11: 5K anukuntunna. బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
12: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
11: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
13: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం.
6: రేడియో సురభి.
5: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సస్, అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
11: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
11: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
5: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
14: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
15: Yes sir. Rajaraj's Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
16: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
15: You're absolutely right. Rajaraj's Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
17: Visit Rajaraj's Kitchen in Irving, East Plano and Eldorado for more information. Visit rkusa.com.

0: అమెరికాలో తెలుగు నేస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిగా నువ్వు చేసిన ఆఫర్ లెటర్
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా? Rajra's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
3: You're absolutely right. Rajra's Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
5: Visit Rajra's Kitchen in Irving, East Plano and Eldorado for more information. Visit rkusa.com.

0: 7788888 IndiaTodayUSA.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటిదా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: గుడ్ మార్నింగ్ డాలస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను మీ ఆర్జే శృతి వెంకట్, అండ్ వెల్కమ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోమ్. సో ఈ రోజు షో స్టార్ట్ చేసే ముందు అసలు ఈ వీక్ నేపాల్ నుంచి వచ్చిన విజువల్స్ చూస్తుంటే అండి, ఎంత బాధ అనిపించిందంటే, అసలు ఆ ఫ్లడ్స్ వల్ల చాలా ఫ్యామిలీస్ పాపం ఎఫెక్ట్ అయ్యారు. అండ్ చాలా మంది యూనో లవ్డ్ వన్స్ ఆర్ స్టిల్ మిస్సింగ్, అండ్ వాళ్ళ గురించి ఇంకా జాడ కూడా తెలియలేదని చెప్పి న్యూస్ చూస్తుంటే నాకైతే అసలు హార్ట్ హెవీ అయిపోయిందండి. సో ఈ డిఫికల్ట్ టైమ్స్ లో ఫస్ట్ ఆ ఫ్యామిలీస్ అందరికీ ధైర్యం రావాలని, అక్కడ సిచ్యువేషన్ తొందరగా నార్మల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ మన ప్రేయర్స్ నేపాల్ తో కంపల్సరీగా ఉండాలి. సో సండే మార్నింగ్ ని కొంచెం పీస్ఫుల్ గా స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ లైన్అప్ చేశాను. లెట్స్ లిసన్ టు ద సాంగ్ అండ్ టాక్ మోర్.

వెల్కమ్ బ్యాక్. బ్యూటిఫుల్ సాంగ్ కదా, గీతాంజలి నుంచి ఆమని పాడవే హాయిగా. నా గొంతు రకంగా ఉందనుకుంటున్నారు కదా, కొంచెం సిక్కాడండి. మా అమ్మాయి సిక్ అయింది, యాజ్ యూజువల్ పిల్లలు సిక్ అయితే ఏమవుద్ది, పేరెంట్స్ కూడా సిక్ అవుతాం. సో మనం యూజువల్లీ మార్నింగ్ మంత్ర అంటే మనం కొంచెం మెమరీస్ లోకి వెళ్ళిపోతాం కదా, మోస్ట్లీ నాస్టాల్జియా, గ్రోయింగ్ అప్, హౌ ఇట్ వాజ్ వర్సెస్ హౌ ఇట్ ఈస్ రైట్ నౌ అని. కానీ అనుకున్నా ఈ సండే కొంచెం డిఫరెంట్ గా చేద్దాము. అసలు ఈ వీక్ మన చుట్టూ చాలా జరుగుతున్నాయి, బీట్ సినిమా అప్డేట్స్ కానీ, ఆర్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కానీ, ఆర్ ఎనీ సెలబ్రేషన్స్, రైట్? సో అనుకున్నా ఈ రోజు మనము టైం మెషిన్ ఎక్కద్దు, ఈ వీక్ అసలు ఏం జరిగిందో నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి అనమాట. సో ఆ కొన్ని కబుర్లు మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి వచ్చేసా. సో అఫ్ కోర్స్ ఆఫ్టర్ ఆల్ మార్నింగ్ మంత్ర అంటే వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్ కదా, బట్ సమ్ టైమ్స్ టుడేస్ కాన్వర్సేషన్స్ ఆర్ రేపటి మెమరీస్ అవ్వచ్చు కదా. ఎలాగిచ్చా బాగుంది కదా అసలు. సో ఈ సాంగ్ గీతాంజలి నుంచి ప్లే చేశాం కదా, సో మరి ఈ పాటికి మీరు గెస్ట్ చేసి ఉండాలి. ఫస్ట్ కాన్వర్సేషన్ ఎవరి గురించో మీకు క్లూ దొరికినట్టే అనుకోండి. ఎస్, మన కింగ్ నాగార్జున గారు, నిన్న ఆయన బర్త్డే జరిగింది. సో మన మార్నింగ్ మంత్ర తరపున అండ్ రేడియో సురభి తరపున వెరీ హ్యాపీ బిలేటెడ్ బర్త్డే విషెస్ టు కింగ్ నాగార్జున. అసలు ఆయనను చూస్తే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది హిస్ డిసిప్లిన్ అండి. అసలు ఎంత ఫిట్ గా మెయింటైన్ చేస్తారు కదా. అండ్ అసలు అండ్ ఇట్స్ నాట్ దట్ హీ స్టార్టెడ్ సంథింగ్ రీసెంట్లీ, ఆల్మోస్ట్ ఒక ఇంటర్వ్యూలో చూశాను 30-35 ఇయర్స్ నుంచి అంట వర్కౌట్ కన్సిస్టెంట్ గా ఫాలో అవుతున్నారంట. అండ్ 5 to 6 days a week కంపల్సరీ వర్కౌట్ చేస్తారంట. అసలు కన్సిస్టెన్సీ అంటే అదే కదా. అసలు ఇంకొక రీసెంట్ గా ఇంకొక ఐ థింక్ ఇన్స్టాలో అనుకుంటండి చదివాను, నాగార్జున గారంట టాలీవుడ్ లో రిచెస్ట్ స్టార్స్ లో ఒకరని అండ్ సమ్వేర్ అరౌండ్ 3,000 crores నెట్వర్త్ అని కొన్ని రిపోర్ట్స్ లో వచ్చిందంట. అసలు అఫ్ కోర్స్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ మనకి తెలియదు అనుకోండి, విచ్ ఇస్ ఆబ్వియస్, బట్ యాక్టింగ్ తో పాటు బిజినెస్ కానీ, బీట్ స్టూడియోస్ ఆర్ బీట్ ఇన్వెస్ట్మెంట్స్, అసలు చాలా ఏరియాస్ లో ఆయన చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నారంట. దట్స్ అమేజింగ్ కదా అసలు. వావ్. నేను ఒకప్పుడు యుఎస్ రాకముందు మేము హైదరాబాద్ లో ఫిలిం నగర్ ఏరియాలో ఉండేవాళ్ళం అనమాట. సో అక్కడ ఎక్కువ వీళ్ళే ఉంటారు ఫిలిం ఫ్రెటర్నిటీకి సంబంధించిన వాళ్ళు. సో దిస్ ఎ పార్క్ కాల్డ్ కేబీఆర్ పార్క్.

క్లోజెస్ట్ పార్క్ వేర్ వీ యూస్ టు లివ్. అందరికి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో పొద్దున పూట వాక్స్ కి వెళ్లేదాను అనమాట. వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు అమలా గారు కనిపించేవారు, అప్పుడప్పుడు అఖిల్ కనిపించేవాడు. అసలు అమలా గారు అయితే ఆవిడ స్క్రీన్ మీద ఎలా ఉంటారో బయట కూడా అలానే ఉంటారండి. అసలు నాచురల్ గా అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటారో అసలు నేను చూసి అనుకునేదాన్ని, అబ్బా అసలు ఏమన్నా మెయింటైన్ చేస్తున్నారా అని. అండ్ షీ యూస్ టు వాక్ విత్ హర్ ఫ్రెండ్స్ అనమాట. సో అది సంగతి. అండ్ నాయన బర్త్డే రోజు సందర్భంగా కింగ్ 100 గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది, విచ్ ఈస్ ద 100th ఫిల్మ్ కింగ్ 100. టైటిల్ కూడా అసలు పర్ఫెక్ట్ గా సెట్ అయింది కదా. ఆ గ్లిమ్స్ లో అసలు ఆయన ఎంత స్టైలిష్ గా అసలు పవర్ఫుల్ గా ఉన్నారంటే అబ్బా అసలు ఐ కుడెంట్ టేక్ మై ఐస్ ఆఫ్ హిమ్. సో వన్స్ అగైన్ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు అవర్ కింగ్ నాగార్జున గారు. సరే మరి ఇంకా ఇంత మాట్లాడాను కదా నాగార్జున గారి గురించి, సాంగ్ ప్లే చేయకుండా ఎలా చెప్పండి. ఇప్పుడు ఇంకొక వన్ ఆఫ్ హిస్ హిట్ సాంగ్స్ లైన్అప్ చేశాను, ఎంజాయ్ చేయండి అండ్ స్టే ట్యూన్డ్. విల్ బి రైట్ బ్యాక్.

Welcome back. That was another beautiful song, Gada. You're listening to Morning Mantra on Radio Surabhi, 107.9 FM HD3, Sounds Like Home. And Nenu, me RJ Shruti Venkat, me Sunday morning companion. So, song ki mundu, ee week manaki social media lo, you know, baita one chuttu jarigina updates gurinchi maatladukundamu ani cheppan kada. So, updates gunchi start cheyali ante asalu first social media lo Rakhi ni skip cheyalem kada. అసలు ఫీడ్ ఓపెన్ చేస్తే చాలు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో బ్రదర్స్ సిస్టర్స్ రాఖీ పిక్చర్స్ రీల్స్ అండ్ దెన్ ఎస్పెషలీ చైల్డ్ హుడ్ ఫోటోస్. అసలు నాకు అవి చూడడం మటుకు చాలా బాగా నచ్చేసిందండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఫోటో అంటే పోజ్ యాంగిల్ లైటింగ్ నచ్చకపోతే డిలీట్ లే మళ్ళీ రీటేక్, వి ఆల్ హ్యావ్ దట్ సౌలభ్యంస్ రైట్. బట్ అసలు మన చైల్డ్ హుడ్ ఫోటోస్ లో అలా కాదు. ఎవరో కెమెరా పట్టుకుంటారు ఇక ఇక్కడ చూడని అనగానే అలా చూడగానే క్లిక్ చేసేస్తారు అంతే. అదే మనకి సచ్చినట్టు అదే పెట్టుకోవాలన్నమాట. కళ్ళు మూసుకున్నా సరే అదే ఫోటో, చింపిరి జుట్టుతోనే అదే ఫోటో, చీవుడు ముక్కుతో ఉన్నా కూడా పర్లేదు. అండ్ సగానికి సగం సేపు మన అందరం మట్టలో పడి దొరికే వాళ్ళం కాబట్టి బట్టలు కూడా అసలు మాసిపోయినా ఉండేవి, కానీ అవే ఫోటోలు ఉండేవన్నమాట. అండ్ ఇప్పుడు అసలు కొన్ని రాఖీ పోస్ట్స్ నేను చూసాను కదా, క్యాప్షన్స్ ఎంత ఎమోషనల్ గా ఉన్నాయంటే అసలు అబ్బా వీళ్ళు అసలు ఎంత చిన్నప్పుడు ఎంత అన్యోన్యంగా పెరుగుంటారు అని అనుకుంటాం అనమాట. కొన్ని సిబ్లింగ్స్ మటుకు కొన్ని పోస్ట్ చూసానండి, ఒకరినొకరు బాగా రోస్ట్ చేసుకున్నారనమాట. అదే కదా మరి సిబ్లింగ్ బాండ్ అంటే. బయటికి లవ్ యూ అని చెప్పుకోకపోయినా కూడా ఆ టీజింగ్ లో ఆ ఫైటింగ్ లో కూడా అఫెక్షన్ బాగా కనిపిస్తుంది కదా. సో నాకు బ్రదర్స్ లేరు, ఓన్ లేరు, సో ఇమీడియట్ కజిన్స్ ఉన్నారు. సో బ్రదర్స్ లేరు, మేము ముగ్గురం అమ్మాయిలమే అనమాట. సో వీఆర్ సిస్టర్స్. కానీ చిన్నప్పుడు మేము రాఖీ మా ఫాదర్ కి కట్టేవాళ్ళం అనమాట. ఎందుకంటే మా వరకు హీ వాజ్ ద పర్సన్ హూ ఆల్వేస్ యునో protected us and who always looked out for us. So Rakhi ante maaku nana kuda anamata. So inka mem koncham pedda ayyaka you know sisters madhyalo kuda inka asalu happy Rakhi anni wish share chesukune vallam. So ఈ వీక్ ఆ బ్రదర్ సిస్టర్ పోస్ట్ అన్ని చూస్తుంటే నాకు అనిపించింది అనమాట, రాఖీని మనం మోస్ట్లీ బ్రదర్ సిస్టర్ ఫెస్టివల్ గానే చేసుకుంటాం అందరం, కానీ డిఫరెంట్ ఫ్యామిలీస్ లో ఆ సెలబ్రేషన్ కి వాళ్ళ ఓన్ లిటిల్ మీనింగ్ కూడా ఉంటుంది కదా. సో మా ఇంట్లో అయితే రాఖీ మెమరీస్ లో మా డాడ్ కూడా ఉన్నారనమాట. సో ఎనీవేస్ ఇప్పుడు ఆ స్వీట్ మెమరీతో ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ఎంజాయ్ చేయండి అండ్ స్టే ట్యూన్డ్ అండ్ వీ విల్ టాక్ మోర్. బట్ బిఫోర్ ఐ ప్లే ద సాంగ్, ఈరోజు మన ఫస్ట్ అనౌన్స్మెంట్, రేడియో సురభి, ఎవ్రీ సాంగ్ ఎవ్రీ స్టోరీ ఎవ్రీ మెమొరీ, దాట్స్ రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. యూ కెన్ డౌన్లోడ్ దిస్ రేడియో సురభి యాప్ ఆన్ iOS యాజ్ వెల్ యాజ్ ఆండ్రాయిడ్ devices, and you can also listen to us on www.radiosurabhi.com or 107.9 FM HD3, and do follow us on Instagram, Facebook and YouTube at Radio Surabhi. So ippudu nirikshana nunchi oka manchi Ilayaraja gari paata line up chesanu, adi vinandi, enjoy cheyandi and be right back. Don't forget to stay tuned.

All right. Nenu, Ami RJ Shruti Venkat, and you are listening to Morning Mantra. So, in that song, Mundu, Raki Reels Kurinchi, Vatunch Matar Kunangada. So, Naku, brothers Ledan Chapagada. So, brother sister fights experience Naku Asaledu. కానీ మేము సిస్టర్స్ మామూలుగా ఏమి ఉండేవాళ్ళం కాదు, చాలా చక్కగా కొట్టుకునేవాళ్ళం అనమాట. సో మేము ముగ్గురం అమ్మాయిలు, అండ్ మాకు ఇంట్లో రెండు డాగ్స్ ఉండేవి, అవి కూడా గర్ల్స్ అనమాట. సో మా పేరెంట్స్ ఎవరికైనా చెప్పాలి అంటే, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారంటే, మాకు ఐదుగురు పిల్లలండి, ముగ్గురు మనిషి రూపంలో ఉంటారు, రెండు కుక్క రూపంలో ఉంటాయి, కానీ వాటికి వీటికి ఏం తేడా లేదు, అందరూ ఒకటేలాగా ఉంటారు కుక్కలాగా అని చెప్పి సరదాగా చెప్పేవారు అనమాట. అండ్ అసలు కొట్టుకోవడం అని అంటే, ఎప్పుడైనా మేము కొట్టుకుంటున్నప్పుడు మా నాన్న ఇంట్లో ఉంటే కనుక ఏమైనా కొట్టుకుంటే, ఇలా కాదమ్మా రోడ్డు మీదకి వెళ్ళి కొట్టుకోండి బాగుంటుంది, నలుగురు ఉమ్మేస్తారు సిగ్గొస్తుంది అని అనేవారు అనమాట. సో గొడవల్లో మాకేమి అసలు కొదవేం లేదు, కానీ ఆ బ్రదర్ సిస్టర్ ఫైట్స్ గురించి నేను నా ఫ్రెండ్స్ నుంచి స్టోరీస్ వినేదాననమాట. రిమోట్ కోసమో, లేకపోతే ఫుడ్ కోసమో, ఆర్ లేక అమ్మ ఏదన్నా ఇస్తే నో అన్నయ్యకే తమ్ముడికో ఎక్కువ ఇచ్చిందనో, దానికోసం గొడవపడేవారంట, అండ్ తన్నుకునేవారు బాగా. సో ఈ స్టోరీస్ కొన్ని నేను వినేదాను అనమాట మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి. సో ఇప్పుడు ఐ వాంట్ హియర్ ఫ్రమ్ యూ ఆల్, గ్రోయింగ్ అప్ మీ బ్రదర్ ఆర్ సిస్టర్ తో జరిగిన మోస్ట్ ఫన్నీ, మోస్ట్ రిడిక్యులస్, అసలు ఇంకా అసలు ఎపిక్ ఫైట్ ఏమన్నా ఉందా, ఆ మెమరీ ఏమన్నా నాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే కాల్ చేసి చెప్పండి అట్ 972-636-1966. రిమెంబర్, రీజన్ ఎంత సిల్లీగా ఉంటే అంత ఫన్ అనమాట. సో మీ స్టోరీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా, అండ్ టైమ్ ఫర్ అనదర్ సాంగ్, ఎంజాయ్ చేయండి అండ్ స్టే ట్యూన్డ్. అండ్ వెరీ సూన్ మనం ఇంకొక కమర్షియల్ బ్రేక్ లో, ఫస్ట్ కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోతున్నాము. కమర్షియల్ బ్రేక్ తర్వాత వీ విల్ టాక్ మోర్ అబౌట్ వాట్ హ్యాపెండ్ దిస్ వీక్ ఆన్ సోషల్ మీడియా.

0: 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
3: What a day. I'm completely exhausted. Dinner plans enti?
4: Neem undaledi roj dinner ki. Dinner plans enti?
5: Every time, okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple chats to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets that are. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala. Royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
6: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
8: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
8: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
9: Swami garu, naku kala vachindi. Na party lo food assalu balenattu, guests anta disappoint ayi velipoyinattu.
6: Nee kala nijam avvothundi.
9: Deeniki parishkaram emi leda swami?
6: Parishkaram icheddam. Ventane India Today lo catering book cheyandi. Veellu dining ki maatrame popular kadu. Mee intlo jarige anni rakala celebrations ki perfect catering solution India Today.
10: India Today specializes in North Indian, South Indian, veg and non-veg dishes. Food quality lo ee maatram compromise lekunda, they give you the best experience. Visit India Today at 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888.
11: మేం నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా?
12: వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
13: Welcome back. You're listening to Radio Surabhi 107.9 FM HD3 Sounds Like Home, and Nenu me RJ Shruti Venkat, and we are on Morning Mantra, where memories become conversations. So manam successful ga mana first commercial break ni finish chesukunam anamata. So commercial break ki vellak mundu in siblings fight gurinchi adigaan kada, aithe naaku Rohini gar call chesaru anamata. Call chesi ee intlo TV remote kosam roju godavale ayyevandi naaku maa annayki, adi chaala relatable. ఏమో ఏదో ఒక షో సీరియల్ లో చూడాలని ఉంటుంది, కానీ తను వచ్చేసి క్రికెట్ చూడాలి అని చెప్పేసి ఎప్పుడు రిమోట్ తీసేసుకునేవాడు. సో ఐ యూస్ వన్ డే ఐ కేమ్ అప్ విత్ హైడింగ్ ద రిమోట్. సో దాచిపెట్టేశాను. ఆయన ఇల్లంతా వెతికేశారంట, మొత్తం కుషన్స్, సోఫా కింద ఎక్కడా లేదంట. సో ఫైనలీ ఆయన ఏం చేశాడంటే టీవీ దగ్గరికి వెళ్లి టీవీ బటన్స్ తో ఛానల్ మార్చేసి ఆయన క్రికెట్ పెట్టుకున్నారంట. సో నా ప్లాన్ ఫుల్ ఫ్లాప్, కానీ చాలా సేపు ఒక 5 మినిట్స్ మటుకు బాగా కొట్టుకున్నామండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇద్దరం మళ్ళీ అదే సోఫా మీద కూర్చుని స్నాక్స్ షేర్ చేసుకుంటూ టీవీ చూసేవాళ్ళము. సో అది ఒక వన్ ఆఫ్ ది మెమరీ దట్ ఐ వుడ్ లైక్ టు షేర్ అని కాల్ చేశారు. జరిగేటప్పుడేమో ఫైట్ వరల్డ్ వార్ లాగా జరిగేదండి, అసలు అయిపోయాక ఏం జరిగినట్టు ఇలా నార్మల్ గా ఉండేవాళ్ళము అని చెప్పి చెప్పారనమాట. ఇలాంటి స్టోరీస్ వింటే మాత్రం భలే నవ్వొస్తుంది కదా అసలు. సో థ్యాంక్ యూ రోహిణి గారు, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఎ మెమరీ. సో నేను ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ అ క్రేజీ వైరల్ స్టోరీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఓకే, 25th August ఒక మిస్టీరియస్ అకౌంట్ సడన్ గా వైరల్ అయిందనమాట. ఒక ఆయన మాస్క్ వేసుకుని వీడియోస్ చేస్తూ August 25th వరకు వెయిట్ చేయండి, సంథింగ్ బిగ్ ఈస్ కమింగ్ అని చెప్పి ఒక సస్పెన్స్ క్రియేట్ చేశాడు. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ ఫర్ దోస్ ఆఫ్ యూ ఆల్ హూ డజంట్ నో, ఆ బిగ్ రివీల్ ఏంటి ఎవరికి తెలియదు అనమాట. సో క్యూరియాసిటీ తోటి పీపుల్ స్టార్టెడ్ ఫాలోయింగ్. సో ఫైనల్లీ August 25th వచ్చేసింది, అండ్ అందరూ ఓకే ఇప్పుడు ఏంటి అని వెయిట్ చేస్తూ ఉంటే రివీల్ ఇన్స్టాగ్రామ్ లో కాదు టెలిగ్రామ్ కి రండి అని అన్నాడనమాట. సరే అని చెప్పి అందరూ అక్కడికి వెళ్లారు. ఆ రివీల్ చూడాలి అని అంటే 500 రూపీస్ పే చేయాలి అని అన్నారనమాట. అసలు ఇది క్రేజీ పార్ట్. అసలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన ఈ క్లెయిమ్స్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ 1,66,000 పీపుల్ అంట 500 రూపీస్ పే చేశారంట, ఏంటి ఆ రివీల్ కోసం అనమాట. సో దట్స్ క్లోజ్ టు క్యాల్కులేట్ చేస్తే సమ్వేర్ అరౌండ్ 8 crores ఆర్ ఓవర్ అనమాట. అసలు ఆ ఎగ్జాక్ట్ గా నంబర్స్ ఏమీ మనకు తెలియదు, బట్ అప్రాక్సిమేట్లీ అనమాట క్లెయిమ్, వైరల్ అయిన క్లెయిమ్ మాత్రం ఇది.

0: అన్నమాట. సో అసలు ఇన్ని లక్షల మంది 500 రూపీస్ పే చేశారు. ఫైనలీ ఓకే ద డే హ్యాస్ కమ్. రివీల్ ఏంటి అని అంటే ఒక ఏఐ జనరేటెడ్ మోటివేషనల్ వీడియో అన్నమాట. అది రివీల్ అండి. వేకప్ ఎర్లీ, టైమ్ ని వాల్యూ చెయ్యండి, లైఫ్ లో సంథింగ్ అచీవ్ చెయ్యండి అని చెప్పి ఒక బేసిక్ మోటివేషన్ వీడియో అన్నమాట. అసలు ఇది విన్నాక నాకు ఒకటే అనిపించింది, కంటెంట్ ఏమైనా సరే క్యూరియాసిటీని మాత్రం అసలు చాలా బాగా సెల్ చేశాడు అబ్బాయి. లేకపోతే అసలు 1,66,000 పీపుల్ 500 రూపీస్ పే చేయడం ఏంటి అసలు? దట్ వాజ్ క్రేజీ అనిపించింది. సో ఈ 500 రూపీస్ మోటివేషన్ మనకు వదిలేయండి, మనం ఫ్రీగా ఒక మంచి సాంగ్ ఎంజాయ్ చేసేద్దాం. ఓకే, స్టే ట్యూన్డ్. అండ్ దిస్ ఈజ్ అ నైస్ హిట్ సాంగ్ ఫ్రమ్ శంకర్ దాదా MBBS మూవీ. అండ్ విల్ బి రైట్ బ్యాక్.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని. కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

జీవితంలో దేని మీద ఆశపడాను నేను? ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కళ్ళు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లైపోయింది.

0: మరి తర్వాత ఏమైంది?
1: తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐస్

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

వెల్కమ్ బ్యాక్. అదన్నమాట. సో మనం మాట్లాడుకుంటున్నాము ఈ వీక్ లో జరిగిన అప్డేట్స్ గురించి. సో మనం నెక్స్ట్ అప్డేట్ ఏంటి అని అంటే, దేని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే మూవీస్. ఓకే, ఈ వీక్ లో ఇరుముడి, టాక్సిక్ రెండు మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా. సో నేను నా ఫ్రెండ్ అయితే చాలా సేపు డిబేట్ చేసుకున్నాం అండి, విచ్ మూవీ టు వాచ్ అని చెప్పి. ఓకే, నేనేమో ఇరుముడికి వెళ్దాం అని, తనేమో టాక్సిక్ కి వెళ్దాము అని చెప్పేసి చాలాసేపు ఇద్దరం డిస్కషన్ జరిగింది అన్నమాట. ఇక్కడ ఏదో నొక్కేశాను మళ్ళీ. ఓ మై గుడ్నెస్. సో ఏం చెప్తున్నాను, ఇరుముడికి వెళ్దాం అని నేను, తనేమో టాక్సిక్ ఏ చూద్దాం అని చెప్పి చాలాసేపు ఫోర్స్ చేసింది అనమాట. ఆ ఫ్రెండ్ ఎవరో కదండి, మన హ్యాపీ ఆర్ ఆర్జే శ్రీకాంత్ గారు అనమాట. సో ఇప్పుడు తను వింటుంటే ప్రాబబ్లీ ఆన్ ఎయిర్ కాల్ చేసి నన్ను పిచ్చి తిట్లు తిడతారనమాట. ఎందుకంటే స్టోరీ యాక్చువల్లీ రివర్స్ అనమాట. నేనే టాక్సిక్ కి వెళ్దాం అని చెప్పి తనని చాలాసేపు విసిగించేశాను. పాప ఆవిడ వర్క్ లో ఉన్నారు, అయినా కూడా ఆవిడ విసిగించాను అనమాట. పాపం తనేమో మనకెందుకమ్మా అలాంటి టాక్సిక్ మూవీలు, ఇరుముడికి వెళ్దాం అని చెప్పి చెప్తూనే ఉంది. కానీ ఏం చేస్తామండి, సాడిజం ఇస్ మై మేనరిజం అనమాట. కానీ ఫన్నీ థింగ్ ఏంటి అని అంటే, మేము విచ్ మూవీ టు వాచ్ అండ్ డిబేట్ చేసుకుంటే బయట సోషల్ మీడియాలో మాత్రం డిస్కషన్స్ ఏమో విచ్ మూవీ గెట్స్ ది స్క్రీన్స్ అని చెప్పి బాగా డిబేట్లు జరిచాయి. సో అసలు ఐ హర్డ్ ద టాక్సిక్ రిలీజ్ తర్వాత కొన్ని థియేటర్స్ లో ఆల్రెడీ రన్ అవుతున్న ఇరుముడి మూవీ స్క్రీన్స్ షోస్ ని రీప్లేస్ కూడా చేశారంట. దాని గురించి కూడా డిస్కషన్స్ జరిగాయంట. సో మా డిబేట్ ఏమో విచ్ మూవీ టు వాచ్, బయట డిబేట్ ఏమో విచ్ మూవీ గెట్స్ ది స్క్రీన్స్ అనమాట. సో ఇంకా మేము ఇరుముడి చూడలేదండి, హోప్ఫుల్లీ ఈ వీక్ లో ట్రై చేయాలి. కానీ సినిమాకి వెళ్ళాలి అంటే ఇప్పుడు మనం అనుకుంటే సరిపోదు కదా, అట్లాగా మన పిల్లకాయలు స్కెడ్యూల్స్ అలౌ చేయాలి కదా మనల్ని, వాళ్ళ క్లాసెస్ ఆర్ యాక్టివిటీస్ అన్ని క్యాలెండర్ లో చెక్ చేసి మధ్యలో పేరెంట్స్కి ఏదన్నా వీక్ డే ఒక 2-3 అవర్స్ స్లాట్ దొరికితే వెళ్ళి చూసొస్తాం అనమాట. సో చూడాలి, హోప్ఫుల్లీ ఈ వీక్ ఇరుముడికి ఏమన్నా టైం దొరుకుతుందేమో. వాట్స్ ఏ కాంతమ్మ. సో శ్రీకాంత్ గారు నన్ను కాల్ చేసి ఆన్ ఎయిర్ తిట్టక ముందే ఓ మంచి సాంగ్ ప్లే చేసేస్తా, ఎంజాయ్ చేయండి. అండ్ ఎస్, ఈ సాంగ్ శ్రీనివాస్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ ఎంకరేజింగ్ మీ అండి. అండ్ మీరు కోరినట్టుగా మహాసంగ్రామం నుంచి కృష్ణ గారిది, జయప్రద గారిది ఎక్కడో చూసిన జ్ఞాపకం సాంగ్ లైనప్ చేశాను, విని ఎంజాయ్ చేయండి.

దట్ వాస్ బ్యూటిఫుల్ నాస్టాలజిక్ సాంగ్ కదండి. నాకు వినగానే చిన్నప్పుడు మా అమ్మ రేడియోలో వినేవారి పాటలు అవి గుర్తొచ్చాయన్నమాట. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఫర్ రిక్వెస్టింగ్ సచ్ బ్యూటిఫుల్ సాంగ్. సో మనము సోషల్ మీడియా గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో ఈ మధ్య నేను పోస్ట్ కన్నా ఈ కమెంట్ సెక్షన్ బాగా ఇంకో ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుందండి. మీలో ఎంతమంది అగ్రీ చేస్తారు? ఏదో వీడియో ఉంటుంది, సమ్ టైమ్ సీరియస్ వీడియో ఉంటుంది, నేను ఏదో చాలా సిన్సియర్ గా చూస్తూ ఉంటాను అన్నమాట. కింద కమెంట్స్ ఓపెన్ చేస్తే అసలు

ఒరిజినల్ వీడియో మర్చిపోయి ఎవరో ఏదో కమెంట్ పెడతారు, దానికి రిప్లై, ఆ రిప్లైకి ఇంకొక రిప్లై. అసలు 5 మినిట్స్ తర్వాత అసలు ఎక్కడికి ఎందుకు వచ్చాము, ఏం చూస్తున్నాము, ఏం చూడాలనుకున్నాము, ఏం చూస్తున్నాం అన్నట్టు అయిపోతుంది అనమాట. అసలు ఇండియన్స్ కమెంట్ సెక్షన్స్ లో ఉంటే మటుకు క్రియేటివిటీ వేరే లెవెల్ అండి. అసలు అదొక హ్యాబిట్ అయిపోయింది అనమాట. ఇంట్రెస్టింగ్ రీల్ ఏదైనా కనిపిస్తే ఫస్ట్ వీడియో చూస్తా, నెక్స్ట్ ఇమ్మీడియట్ గా కమెంట్స్ ఓపెన్ చేస్తా. నాకు ఒకప్పుడు తెలియదు అండి, మై సిస్టర్ టాక్ మీ అనమాట, కమెంట్స్ చదువు, బాగుంటాయి, కమెంట్ చూడు, కమెంట్ చూడు అని చెప్పి. సో అలా నేను కమెంట్స్ చదవడం అలవాటు చేసుకున్నాను అనమాట. దాన్ని మళ్ళీ నేను చదివి నేను నవ్వుకుని మళ్ళీ అందరికి షేర్ కూడా చేస్తూ ఉంటాను అనమాట. అసలు రీల్ ఓకే ఓకే ఉన్నా కూడా కమెంట్స్ మాత్రం అసలు బ్లాక్ బస్టర్ కదా అసలు. సో బిఫోర్ వి గో డీప్ ఇన్ టు కమెంట్స్ ఆర్ యునో ఈ సోషల్ మీడియా సెక్షన్ కంటే ఇంకొక సాంగ్ విందాం. బట్ ఐ హ్యావ్ అన్ అదర్ అనౌన్స్మెంట్. సో మీ డెంటల్ హెల్త్ గురించి ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టేక్ కేర్ అండ్ యునో యు ఆర్ కన్సిడరింగ్ గోయింగ్ ఫర్ అ ట్రీట్మెంట్ అంటే మటుకు డూ విజిట్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. ఇప్పుడు అసలు వాళ్ళు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 మాత్రమే అంటండి. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవాలి అని అంటే ఈ స్పెషల్ ఆఫర్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. Okay, you can call them today at 972-484-5400 or visit them at 3234 Forest Lane, Dallas, Texas. So that's Dallas Smiles, Dentals and Orthodontics. Ammo, time for my coffee anukuntandi. మాటలు తడబడుతున్నాయి, కాన్సన్ట్రేషన్ పోతుంది. సో పొద్దునే లేస్తా కాబట్టి ఇప్పుడు కంపల్సరీ ఒక కాఫీ బ్రేక్ అయితే అవసరం. బట్ వెరీ సూన్ వీ విల్ గో ఇన్ టూ అనదర్ కమర్షియల్ బ్రేక్. బట్ దెన్ ఐ హ్యావ్ లైన్డ్ అప్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ. చాలా హిట్ సాంగ్ ఇది, అప్పట్లో నేను ఎంజాయ్ చేస్తాను, మీరు కూడా ఎంజాయ్ చేయండి.

0: రైట్, వెల్కమ్ బ్యాక్. సో మనం వెరీ సూన్ మన సెకండ్ కమర్షియల్ బ్రేక్ కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో బిఫోర్ దాట్ క్విక్ గా ఈ వీక్ సోషల్ మీడియాలో ఇంకొక క్యూట్ ట్రెండ్ బాగా వైరల్ అయింది, అదే బ్యాస్లీన్. ఎంతమంది చూసారు ఇది? ఫస్ట్ అసలు నేను కూడా ఏంటి బ్యాస్లీనా అని అనుకున్నాను అనమాట. సో బేసికలీ తెలియని వాళ్ళకి ఇది స్టోరీ ఏంటి అని అంటే, కొరియన్ కంటెంట్ క్రియేటర్ ఉన్నారు మిండే లీ అని చెప్పి, తను ఒక హ్యూజ్ వ్యాస్లీన్ కలెక్షన్ చూపిస్తూ ఒక వీడియో చేసింది అనమాట. ఫుల్ అసలు అందులో వాట్ యూ కాల్ రకరకాల ప్రోడక్ట్స్ ఆఫ్ వ్యాస్లీన్ అన్ని చేసింది అనమాట. సో ఆమె వ్యాస్లీన్ ని బదులు దాన్ని బ్యాస్లీన్ అని చెప్పి ప్రొనౌన్స్ చేసింది అనమాట. ఇంకంతే ఇంటర్నెట్ కి అది బాగా నచ్చేసి దానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేసి మీమ్స్ రీల్స్ అన్ని స్టార్ట్ అయిపోయి అనమాట. తర్వాత ఆవిడ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఏంటి అని అంటే, కొరియన్ లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ లో ఉన్న వి సౌండ్ కి డైరెక్ట్ ఈక్వలెంట్ అనేది లేదంట. సో కొన్ని వర్డ్స్ లో వి సౌండ్ కి వాళ్ళు బి క్లోజర్ గా వస్తుందని చెప్పి వాళ్ళు వ్యాస్లీన్ ని బ్యాస్లీన్ అని అంటారంట. సో అసలు దానికి అసలు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అని అంటే, ద రెస్పాన్స్ దట్ వ్యాస్లీన్ కంపెనీ గేవ్, దే డిడ్ గెట్ అఫెండెడ్, దే లిటరలీ టుక్ ఇట్ ఆన్ ఎ వెరీ వెరీ లైటర్ నోట్ అండ్ ఆవిడ జోకింగ్ గా సిఈ ఆఫ్ బ్యాస్లీన్ అని కూడా చేస్తారనమాట. నాకైతే ఇది చాలా స్మార్ట్ మార్కెటింగ్ అనిపించిందండి. సో వెరీ సూన్ ఇంకో ఫ్యూ సెకండ్స్ లో కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోతున్నాము అండ్ ఆఫ్టర్ దాట్ వీ విల్ స్టార్ట్ విత్ అవర్ గేమ్ సెగ్మెంట్. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ గేమ్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 9 AM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
4: India ki teleport aithe enta baaguntundo.
5: What if India was just a tap away?
6: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With My Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
7: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ shop from fresh produce, rotis to everyday puja essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
8: Amma, Saturday movie?
9: Manabadi class.
8: Amma, old McDonald had a farm.
9: Uppu kappu rambu. Telugu padyam cheppu.
8: Uppu kappu rambu.
9: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meeru ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu kaadu, Teluguni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
10: వెల్కమ్ బ్యాక్. వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికి. అగైన్ ఫర్ దోస్ ఆఫ్ యూ ఆల్ హూ మైట్ హవ్ జస్ట్ ట్యూన్డ్ ఇన్, అ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ఎ వెరీ వార్మ్ సండే. సో మీరు వింటున్నారు మార్నింగ్ మంత్ర అండ్ వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్ అండ్ నేను మీ ఆర్జే శృతి వెంకట్, మీ సండే మార్నింగ్ కంపానియన్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోమ్. సో మనం కమర్షియల్ కి ముందు వీ టాక్డ్ అబౌట్ ఫ్యూ అప్డేట్స్ ఆన్ సోషల్ మీడియా ఆర్ మూవీ అప్డేట్స్ అంతే గుర్తొచ్చింది. అండ్ శ్రీనివాస్ గారు మళ్ళీ కాల్ చేసి ఇరుముడి అయితే చూడండి, టాక్సిక్ అంటే ఇరుముడి కొద్దిగా గుడ్డిలో మెల్ల బాగుంది అని అన్నారు. కొంతమందికి చాలా చాలా నచ్చింది, కొంతమందికి యూనో కనెక్ట్ అయ్యారు, కొంతమంది అవ్వలేదు అని అన్నట్టుగా చెప్పారు. బట్ శ్రీనివాస్ గారు, వీ విల్ టేక్అప్ యువర్ సజెషన్ అండ్ వీ విల్ ట్రై టు గో అండ్ వాచ్ ఇరుముడి. కాంతమ్మ, సో యూ విన్, మనము ఇరుముడి చూద్దానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఎనీవేస్, సో దాట్ వాజ్ ఇట్. అండ్ ఆల్సో మన కింగ్ నాగార్జున గారు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు, కొన్ని దాని గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకి గేమ్ టైం అన్నమాట. సో బికాస్ ఇట్స్ నాగార్జున గారి బర్త్డే వీకెండ్ కాబట్టి, సో ఈ రోజు గేమ్ లో కూడా కొంచెం ఆ కింగ్ టచ్ ఉంటే బాగుంటుంది కదా. సో గేమ్ చాలా సింపుల్, నేను ఒక నాగార్జున గారి మూవీస్ మాత్రమే అనమాట స్టోరీ లైన్స్ చెప్తాను, కానీ మూవీ పేరు చెప్పను, ఆర్ క్యారెక్టర్స్ నేమ్స్ కూడా పాసిబుల్ గా అయినంత వరకు హైడ్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే, సో మీరు స్టోరీ విని మూవీ ఏంటో గెస్ చేయాలి. అండ్ ఐ విల్ స్టార్ట్ విత్ వెరీ ఈజీ క్లూస్, తర్వాత చూద్దాం. నాకు తెలిసైతే అందరూ వెంటనే పసి కట్టేస్తారు అని నేను అనుకుంటున్నాను. సో బిఫోర్ వీ స్టార్ట్, సిన్స్ 9 అయిపోయింది కాబట్టి మనందరికి ఫుడ్ గురించి వస్తుంది కాబట్టి ఫుడ్ అంటే ఇండియా టుడే. సో ఇండియా టుడే వాళ్ళు హ్యాపీ అవర్ స్టార్ట్ చేశారండి. అండ్ యూ కెన్ అన్వైండ్ విత్ డెలీషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ అండ్ ద పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ అట్ ఇండియా టుడే, లొకేటెడ్ ఇన్ సౌత్ లేక్ ఏరియా.

నాగార్జున గారి కెరీర్ స్టార్టింగ్ డేస్ నుంచి. సో ఆయన మన హీరో నాగార్జున గారు ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారు, సిటీలో క్రైమ్ క్రిమినల్స్ తో ఫైట్ చేస్తూ ఒక డేంజరస్ గ్యాంగ్ ని ఫేస్ చేస్తారనమాట. సో ఇది చాలా చాలా స్పెషల్ మూవీ నాగార్జున గారికి. సో ఇది ఏం మూవీ, గెస్ చేయగలరా? గెస్ చేస్తే మీ ఆన్సర్ నాకు చెప్పాలి అనుకుంటే కాల్ మీ అట్ 9726361966. అండ్ మీన్ వైల్ చూడాలని ఉంది నుంచి ఒక మంచి పాట లైనప్ చేశా. లెట్స్ ఆల్ లిసన్ అండ్ ఎంజాయ్.

All right, welcome back. That was a nice song from Chudala Nivandi. Chala Rosal Tata Vinani Pata. So, song ki mundu nenu adigina question enti anante. So, mimmalni basically, indaka ichina clue ki answer enti anante. Vikram anmata. Nagarjuna gari debut film as a lead hero. So basically mimmalni confuse cheyadaniki indaka clue chestunnappudu cheptunnappudu basically police officer angle lo ani cheppi koncham confuse chesesa mimmalni. But actual story entante ayina oka rough background lo unna character heroine daggara matram police officer lo pretend chestadu anamata. So adi. So Vikram ayipoyindi. So ippudu next movie ki veldam. Idaithe meer easyga pattestaremo chudali. So clue enti anante mana hero ki tan life gurinchi oka shocking ట్రూత్ తెలుస్తుందన్నమాట. సో కొంచెం పీస్ఫుల్ గా ఉండాలి అని చెప్పేసి సిటీ నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. అక్కడ తనకు ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఫస్ట్ లో టీజింగ్ గొడవలు, మెల్లగా దే ఫాల్ ఇన్ లవ్ అండ్ కానీ ఇద్దరు లైఫ్ లో ఒక వెరీ అన్ఎక్స్పెక్టెడ్ సిమిలారిటీ ఉంటుందన్నమాట. ఆ మూవీ ఏంటి? ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పండి. 8972-66-1966. ఈలోపు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ లైన్అప్ చేసా ఫ్రమ్ దోస్ డేస్. అందరూ విందాం, ఎంజాయ్ చేద్దాం.

వెల్కమ్ బ్యాక్. సో సాంగ్ కి ముందు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అనంటే, హీరోకి తన లైఫ్ గురించి ఒక షాకింగ్ ట్రూత్ తెలుస్తుంది అనమాట. సో కొంచెం పీస్ఫుల్ గా ఉండాలి అని వేరే ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయి పరిచయం అవుతుంది అండ్ మెల్లిమెల్లిగా ఫ్రెండ్షిప్ నుంచి లవ్ లోకి వెళ్తారు. తర్వాత ఇంట్రెస్టింగ్ ఏంటి అనంటే, ఇద్దరు లైఫ్ లో ఒక వెరీ అన్ఎక్స్పెక్టెడ్ సిమిలారిటీ ఉంటుంది. అది ఏ మూవీ అని చెప్పి అడగడం జరిగింది. సో నాకు సునీత గారు రెస్పాన్స్ ఇచ్చారు, సేయింగ్ దట్ గీతాంజలి అని. దట్స్ కరెక్ట్ అండి, ఇట్స్ గీతాంజలి. అసలు మణిరత్నం గారిది ఇది ఒక బ్యూటిఫుల్ ఫిలిం కదా. అసలు నాగార్జున, గిరిజ అండ్ దట్ మ్యూజిక్ ఇప్పటికీ అసలు వింటే అలా ఫ్రెష్ గా అనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ కొంచెం ట్రై చేద్దాం, ఓకే, క్విక్గా ఇవ్వడానికి ట్రై చేస్తా. సో ఈసారి ఇది గెస్ట్ చేస్తారేమో చూద్దాం. మూవీ ఏంటి అనంటే, ఒక కపుల్ కి ట్విన్ బాయ్స్ పుడతారు, కానీ పుట్టిన వెంటనే వాళ్ళకున్న సర్కమ్స్టాన్సెస్ వల్ల ఇద్దరు సపరేట్ అయిపోతారు. ఒకరు ఇండియాలో కంప్లీట్లీ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ లో పెరుగుతాడు, ఇంకొక అబ్బాయి ఏమో అబ్రాడ్ లో పెరుగుతాడు. లేటర్ హీల్ బికమ్ రాక్ స్టార్ అండ్ ఇండియాకి వస్తాడు అనమాట. ఇయర్స్ తర్వాత వాళ్ళిద్దరు కలుస్తారు, సేమ్ ఫేస్ కానీ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సనాలిటీస్. అండ్ అక్కడ నుంచి గర్ల్ ఫ్రెండ్స్ కన్ఫ్యూజన్ ఆర్ ఫ్యామిలీ కన్ఫ్యూజన్ అండ్ ఫుల్ కామెడీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో బోనస్ క్లూ ఏంటి అనంటే, ఈ బ్రదర్స్ కి ఒక ఇంట్రెస్టింగ్ కనెక్షన్ కూడా ఉంటుంది అనమాట. ఒకరికి దెబ్బ తగిలితే ఆ ఎఫెక్ట్ ఇంకొకరికి కూడా తెలుస్తుంది అనమాట. ఇది ఏ మూవీయో గెస్ చెయ్యండి, ఓకే. అండ్ ఈలోపు ఇంకొక బ్యూటిఫుల్ నాగార్జున గారి సాంగ్ లైన్అప్ చేశాను. విల్ ఆల్ లిసన్, ఎంజాయ్ అండ్ స్టే ట్యూన్డ్.

Welcome back. You're listening to Radio Sirabi 107.9 FM HD3 Sounds Like Home and Nenu Vyaje Shruti Venkat. And manamu mana morning mantra show lo unnamu where memories become conversation. So manam ippudu oka game segment start chesam kabatti aa game segment lo song ki mundu this is for all of those who just tuned in adigina question enti anante Nagarjuna gari movie nunchi oka question adagadam jarigindi daniki naaku answers vachesayi from Hemant garu and Sinu garu and thank you for both calling me andi మూవీ నేమ్ వచ్చేసి హలో బ్రదర్ అన్నమాట. సో సీను గారు అన్నారు చాలా ఈజీగా అడిగారు అని. ఎస్, ఇంతకు ముందు అడిగినప్పుడు సరిగా రెస్పాన్స్ రాకపోయేసరికి ఏంటి అంత కష్టంగా ఉందా అని అనుకున్నాను, బట్ మీరు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారనమాట. సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, అండ్ ఆల్సో వెరీ సూన్ మనం 5 మినిట్స్ లో కమర్షియల్ బ్రేక్ లో వెళ్ళిపోతాం అనమాట. దానికంటే ముందు ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. సో ఈ నెక్స్ట్ మూవీ స్టోరీ లైన్ ఏంటి అని అంటే, మన హీరోయిన్ పైలట్ ట్రైనింగ్ కోసం వేరే ప్లేస్ కి వెళ్తుంది. అక్కడ తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటుంది అనమాట, అండ్ అక్కడే మన హీరో కూడా ఉంటారనమాట. సో ఫస్ట్ టీజింగ్, గొడవలు, దెన్ ఫ్రెండ్షిప్ అన్ని అయ్యి ఆఫ్ కోర్స్ దే ఫాల్ ఇన్ లవ్. అండ్ స్టోరీలో ట్విస్ట్ ఏంటి అని అంటే, వీళ్ళు జస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాదు అని లేటర్ తెలుస్తుంది. సో రెండు ఫ్యామిలీస్ కి ఒక పాస్ట్ కనెక్షన్ ఉంటుంది. సో వీళ్ళు రిలేటివ్స్ కూడా అవుతారనమాట. కానీ పాస్ట్ లో ఆ ఫ్యామిలీస్ కి మధ్యలో జరిగిన ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇయర్స్ నుంచి దూరంగా ఉంటారు. సో ఇప్పుడు ఈ లవ్ స్టోరీ ఆ ఫ్యామిలీస్ ని మళ్లీ కలుపుతుందా అనేది మూవీ అనమాట. సో ఇది ఏ మూవీయో గెస్ చేయండి. అండ్ శ్రీను గారు రిక్వెస్ట్ చేసినట్టు హలో హలో బ్రదర్ నుంచి ప్రియ రాగాలి అనే

0: treat yourself to A2B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
1: India vellale mara nenu.
2: Ippudu India enduka?
1: Monnat nunchi okate panti noppira. India kelli treatment cheyinchukovalsinde.
3: Mana Telugu dentist at your service. Salus Smiles Dental and Orthodontics tho appointment book chesi life ni easy cheyandi. Kids ki, adults ki regular ga checkups tho paatu deep cleaning, crowns, bridges, extractions, Invisalign implants and many more dental care facilities for you and your family. Accepting most dental insurances. Insurance lekapoyina parvaledu. They have affordable prices and flexible payment plans. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
4: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
3: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.
8: Hello, good morning and welcome back. So, మనము మన సక్సెస్ఫుల్ గా ఇంకో కమర్షియల్ బ్రేక్ ని కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ మీరు వింటున్నారు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. అండ్ నేను మీ ఆజే శృతి వెంకట్, మీ సండే మార్నింగ్ కంపానియన్, ఓన్లీ ఆన్ రేడియో సిరబి 107.9 FM HD3 అండ్ రేడియో సిరబి సౌండ్స్ లైక్ హోమ్. సో కమర్షియల్ కి ముందు నేను ఒక స్టోరీ లైన్ చెప్పడం జరిగింది. అండ్ ఏంటి అని అంటే, మన హీరోయిన్ పైలట్ ట్రైనింగ్ కోసం వేరే స్టేట్ కి వెళ్తుంది. అండ్ అక్కడ తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటుంది. అండ్ అక్కడ మన హీరో పరిచయం అవుతాడు. దెన్ ఈవెన్చువల్లీ ఫ్రెండ్షిప్ అండ్ దెన్ దేర్ ఫాల్ ఇన్ లవ్. ట్విస్ట్ ఏంటి అని అంటే, వీళ్ళు జస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్రమే కాదు, రిలేటివ్స్ కూడా అని తెలుస్తుంది అనమాట. అండ్ వాళ్ళకి పాస్ట్ లో జరిగిన ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. సో ఈ లవ్ స్టోరీ ఫ్యామిలీస్ ని కలుపుతుందా అనేది ఈజ్ ద మూవీ స్టోరీ లైన్ అనమాట. ఇదేంటో గెస్ చేయండి అని అడగా నేను. నాకు కాలర్ రెస్పాన్స్ అయితే రాలేదు, కానీ నా వాట్సాప్ లో మటుకు మా వాళ్ళు గెస్ చేశారు. అండ్ ది ఆన్సర్ ఇస్ నిన్నే పెళ్లాడతా. దట్స్ కరెక్ట్. అండ్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటి అని అంటే, నెక్స్ట్ మూవీ ఏంటి అని అంటే, మన హీరోకి లవ్ మీద పెద్ద నమ్మకం లేదు. ఓకే, ఎస్పెషలీ ఉమెన్ గురించి చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉంటాయన్నమాట. కానీ ఆఫీస్ లో ఒక అమ్మాయి జాయిన్ అవుతుంది. ఈ మూవీలో కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. దాని గురించి ఇప్పటికీ కూడా మన వాళ్ళు చాలా మంది రీల్స్ చేస్తూ ఉంటారు. ఈ మూవీ ఏంటి? మీకు ఆన్సర్ తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పండి. అండ్ ఈలోపు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ఖుషీ మూవీ నుంచి లైన్అప్ చేస్తా మీకోసం.

రెడ్ వెల్కమ్ బ్యాక్. నాకైతే అసలు బాగా ఈ మూవీకి చాలా మంది కనెక్ట్ అయ్యారో లేకపోతే చాలా నచ్చిందో తెలియదు, కానీ అసలు అనుకోకుండా చాలా రెస్పాన్సెస్ వచ్చాయండి. శ్రీనివాస్ గారు, రాధా గారు, అరుణ గారు, మన కృతి పాప అందరూ కరెక్ట్ గా గెస్ట్ చేశారు. ఇట్స్ మన్మధుడు. ఎస్, ఇట్స్ మన్మధుడు. అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, హీరో ఒక వెల్దీ బిజినెస్ మ్యాన్ అనమాట. యాక్సిడెంట్ తర్వాత వీల్ చైర్ కి కన్ఫైన్ అయిపోతారు అనమాట. సో అతనికి కేర్ టేకర్ గా కంప్లీట్లీ ఒక డిఫరెంట్ మాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక యంగ్ హీరో వస్తాడనమాట. సో ఈ ఎంప్లాయర్ ఎంప్లాయీగా వాళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది, కానీ అది ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ గా మారిపోతుంది. ఇది ఏ మూవీ? ఆన్సర్ తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పండి. అండ్ ఈలోపు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ లైన్ అప్ చేశాను. ఈ పాట విని చాలా రోజులైంది నేనైతే. సో లెట్స్ లిసన్ టు ది సాంగ్ అండ్ మీ రెస్పాన్సెస్ కోసం వెయిట్ చేస్తుంటా.

All right, that was a beautiful song from Sita Ramam. So, song ki mundu nenu adigina question naaku inka em responses raledandi. So, I'm going to keep the question as is. All right, that was a beautiful song from Sita Ramam. So, song ki mundu nenu adigina question naaku inka em responses raledandi. So, I'm going to keep the question as is. Inka answer appude reveal cheyano. So, koncho easy cheyadaniki. శ్రీనివాస్ గారు మీరు అన్నట్టు పొద్దు పొద్దున్నే ఇంత ఐఐటి లెవెల్ లో క్వశ్చన్స్ అడిగితే కష్టం అండి అని అంటున్నారు కదా, సో కొంచెం ఈజీ చేస్తాను. ఇది నాగార్జున గారు మూవీయే. ఆయన ఒక వెల్దీ బిజినెస్ మ్యాన్ ఉంటారు. ఆయనకి పారాగ్లైడింగ్ చేసేటప్పుడు యాక్సిడెంట్ అవుతుంది అండ్ వీల్ చైర్ కి కన్ఫైన్ అవుతారు. ఆయనకి కేర్ టేకర్ గా ఇంకొక మంచి హీరో వస్తారనమాట. హీస్ అ ఫేమస్ హీరో అండ్ ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు ఎంప్లాయర్ ఎంప్లాయీగా వాళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అయిపోతుంది. కానీ తర్వాత ఒక మంచి ఫ్రెండ్షిప్ లాగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అది మూవీ గెస్ చేయండి, ట్రై చేయండి. అండ్ సారీ, వన్ ఆఫ్ ది అనౌన్స్మెంట్ దట్ ఐ వాంటెడ్ టు మేక్ అండ్ దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి, రెస్టారెంట్ ఓనర్స్ కోసం లిసన్ అప్. స్లో అవర్స్ అండ్ టూ లెస్ వాకిన్స్ ఉన్నాయా మీ రెస్టారెంట్ లో? అయితే విజిట్ dealsbanana.com, a platform where restaurants can list their exclusive deals and coupons and reach customers who are actively looking for great food and great offers. But here is the exciting part. Me offer ni create cheyadam nunchi promotional campaigning design and market cheyadam varaku Deals Banana AI does the heavy lifting for you all. So there's no pre-order commission and the best part enti ante first 50 restaurants can get the growth plan free for 3 months. So restaurant owners, don't just wait for customers to walk in and give them a reason to visit dealsbanana.com to become a partner and start turning your offers into more walk-ins. So ippudu inkoka manchi song vindam and meanwhile mee responses kosam wait chestuntam.

రైట్, దాట్ వాజ్ బుట్ట బొమ్మ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అన్నమాట. సో సాంగ్ కి ముందు నేను క్వశ్చన్ అడిగాను, దానికి ఆన్సర్ నాకు ప్రదీప్ గారు చెప్పారు. ఎస్, ది ఆన్సర్ ఇస్ ఊపిరి అండ్ నాగార్జున గారు ఆఫ్ కోర్స్. అండ్ ఆ ఇంకొక యాక్టర్ ఎవరు అంటే చాలా ఫేమస్ యాక్టర్ అని చెప్పాను కదా, కార్తీ గారు అనమాట. సో వీళ్ళిద్దరు యాక్ట్ చేసిన ఊపిరి మూవీ ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, ఇది కొంచెం రీసెంట్ మూవీస్ లోకి వచ్చేద్దాం. ఓకే, నాగార్జున గారిదే. మన హీరో గారు ఒక ఇంటర్పోల్ ఆఫీసర్ ఉంటారనమాట. సో ఒక ఆపరేషన్ లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత తను జాబ్ నుంచి బయటికి వెళ్లిపోతాడు. కొన్ని ఇయర్స్ తర్వాత తన ఫ్యామిలీ నుంచి, తన సిస్టర్ నుంచి తనకు ఒక కాల్ వస్తుంది. అదొక సీరియస్ థ్రెట్ ఉందని, నాకు నీ హెల్ప్ కావాలి నా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పి తను అడుగుతుంది. తన ఆ ప్రొటెక్ట్ చేయడానికి మళ్ళీ యాక్షన్ లోకి దిగుతాడనమాట మన హీరో. అండ్ వన్స్ హీ గెట్స్ బ్యాక్ ఇన్ టు యాక్షన్ అండ్ ఆ ఓల్డ్ స్కిల్స్ అన్ని ఇట్లా బయటకు వస్తూ ఉంటాయి. సో ఈ మూవీ ఏంటో గెస్ చేయండి. అండ్ మీన్ వైల్ ఇంకొక మంచి సాంగ్, ఇందులో ఒక హిట్ సాంగ్ కూడా ఉందండో, చాలా హిట్ అయింది సాంగ్. అండ్ నాగార్జున చాలా చాలా బాగుంటాడు ఆ పాటలో. సో ఈ మూవీ ఎవరికైనా తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పండి, 8972-6619-66. మీన్ వైల్ ఇంకో బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

right. That was Lehrai from the most eligible Bachelor movie. So, naku, nenu adigina question ki naku answer vachesindi. Mahidhar gar call chesi movie name guess chesaru. The name of the movie is Ghost. Yes, that's the right answer. So, ippudu క్విక్ గా ఇంకొక క్వశ్చన్ ని అడిగేస్తాను బికాస్ వెరీ సూన్ మన షో అయిపోబోతుంది. సో ఒక సైడ్ ఏమో చాలా సిన్సియర్ ఇన్నోసెంట్ డాక్టర్, పేషెంట్స్ ని ట్రీట్ చేయడం, లైఫ్ సేవ్ చేయడం అతని జాబ్. ఇంకో సైడ్ ఏమో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ ఉంటాడు అనమాట. సో గ్యాంగ్స్టర్ కి బుల్లెట్ ఇంజరీ అవుతుంది, ట్రీట్మెంట్ కోసం అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తారనమాట. సో కానీ డాక్టర్ కి మెల్లిగా అతను ఎవరో నిజం తెలుస్తుంది. సో వీరిద్దరు ఫ్రెండ్షిప్ అవ్వడానికి అసలు మామూలుగా అయితే ఛాన్స్ ఉండదు, కానీ బికాస్ ఒకళ్ళు లైఫ్ సేవ్ చేస్తారు, ఒకళ్ళు లైఫ్ తీస్తారు కాబట్టి. సో కానీ అదే జరుగుతుంది. సో కంప్లీట్ ఆపోజిట్ వరల్డ్స్ నుంచి వచ్చిన వీళ్ళిద్దరూ ఈవెన్చువల్లీ మంచి ఫ్రెండ్స్ అయిపోతారనమాట. ఈ నాగార్జున మూవీ ఏంటో గెస్ చేయండి. అండ్ ఈలోపు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ లైన్అప్ చేశాను. అండ్ ఆల్సో నాకు గుర్తొచ్చిందండి, నెక్స్ట్ వీక్ మీ ఫేవరెట్, మా ఫేవరెట్, అందరి ఫేవరెట్ అయిన మన డియరెస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి విషింగ్ హిమ్ ఇన్ అడ్వాన్స్ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ సార్ పవన్ కళ్యాణ్ గారికి మన మార్నింగ్ మంత్ర తరపున అండ్ రేడియో సులభి ఫ్యామిలీ తరపున అండ్ మన ఫ్యాన్స్ అందరి తరపున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నమాట. అండ్ ఇంకొక స్పెషల్ విష్ కూడా ఉందండి, అదే మన శ్రీకాంతి గారి, మన ఆర్జీ శ్రీకాంతి గారి సన్, వెరీ క్లోజ్ ఫ్రెండ్ నిహాల్స్ బర్త్డే. అండ్ హ్యాపీ బర్త్డే నిహాల్ ఇన్ అడ్వాన్స్, అండ్ హ్యావ్ అ ఫెంటాస్టిక్ బర్త్డే అండ్ అ వండర్ఫుల్ ఇయర్ అహెడ్. లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్, సక్సెస్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ తో ఇయర్ సూపర్ స్పెషల్ గా నీకు ఉండాలి అని నేను మేమందరం విష్ చేస్తున్నాం అన్నమాట. సో కుదిరితే మూవీ ఏంటో నాకు కాల్ చేసి చెప్పండి.

0: హలో
1: హలో అండి, రేడియో సర్పిక్ కాల్ చేశారు, లైవ్ లో ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
0: నేను సుధాకర్ అండి.
1: హలో సుధాకర్ గారు,
0: మీరు చెప్పింది మూవీ దేవదాసు, నాని అండ్ నాగార్జున.
1: పర్ఫెక్ట్ అండి, రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.
0: థ్యాంక్ యూ.
1: ఆల్రైట్, మనకి ఆన్సర్ కూడా వచ్చేసింది అప్పుడే నేను ప్లే చేసే లోపే. బట్ ఐ జస్ట్ రియలైజ్డ్ అండి, వీ ఓన్లీ హ్యావ్ 3 మినిట్స్ అండ్ యాజ్ యూజువల్ టైం అసలు ఎలా ఎలా గడిచిపోతుందో అస్సలు అర్థం కాదు ఇక్కడికి వచ్చినప్పుడు. అలా మనం కబుర్లు చెప్పుకుంటూ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాము. సో ఈరోజు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశాం కదా, యూజువల్ నాస్టాల్జియా కాకుండా కొంచెం కరెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఈ లాస్ట్ 1 అవర్ కింగ్ నాగార్జున మూవీస్ నుంచి ఓల్డ్ నుంచి న్యూ వరకు ఒక మంచి గేమ్ సెగ్మెంట్ అయితే రౌండ్లు అయితే వేసేసాం. అండ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీతో మాట్లాడుతూ ఉంటే అసలు యార్ ఎలా అయిపోయిందో అస్సలు తెలియలేదండి. అండ్ లాంగ్ వీకెండ్ వస్తుంది కాబట్టి అందరూ ఫ్యామిలీస్ తో ఫ్రెండ్స్ తో కొంచెం రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సేఫ్ గా ఉండండి. అండ్ విత్ దాట్ టైమ్ ఫర్ మీ టు సైన్ ఆఫ్ అన్నమాట. నేను మీ ఆర్జే శృతి వెంకట్. యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ సండే అండ్ ఎ ఫెంటాస్టిక్ వీక్ అహెడ్. మళ్ళీ వచ్చే సండే ఆర్ ఆపే సండే కలుద్దాం 8 to 10 రైట్ హియర్ ఆన్ రేడియో సిరివి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బై బై.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ best of all, it avoids complaints.
1: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
2: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
3: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
2: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్.

హలో హలో గుడ్ మార్నింగ్. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా ప్రసారమయ్యే సిగ్నేచర్ షోకి హార్దిక స్వాగతం. ఎలా ఉన్నారండి? నేనైతే బ్రహ్మాండంగా ఉన్నాను. ఒక చిన్న బ్రేక్ అంటే లాస్ట్ వీక్ నేను షో చేయలేదు, బట్ ఐ వాజ్ సో లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ వీకెండ్. ఎందుకంటే అప్పుడే చెప్పాను, చెప్తాగా కాసేపు ఉన్నాక ఏమంటారు. సరే, ఒక మంచి భక్తి పాట వినేసి వచ్చేద్దాము. అండ్ తర్వాత ఇవాళ మనం షోలో ఏం గురించి, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాము, థీమ్ ఏంటి, ఆ కథ కమామిషు అంతా జస్ట్ ఇన్ ఫ్యూ మినిట్స్ నేను రివీల్ చేస్తాను. ఐఎమ్ రియలీ రియలీ రియలీ ఎక్సైటెడ్ టు డూ ద షో టుడే, యాజ్ ఎప్పుడు కూడా, బట్ ఇవాళ కొంచెం ఎక్స్ట్రా. ఎందుకు ఏంటి అంటారా? వి విల్ ఫైండ్ అవుట్, ఆర్ యూ విల్ ఫైండ్ అవుట్. ఐ నో ఇట్ ఆల్రెడీ.

0: కొన్ని సినిమాలు మనకి గుండెకి ఎలా హత్తుకుంటాయంటే ఇంకా వాటికి లైఫ్ లాంగ్ ఫ్యాన్స్ అయిపోతాం అన్నమాట. దిస్ ఇస్ నేను రెండు సినిమాలు యాక్చువల్లీ ఒక షో చూసిన తర్వాత ఎందుకో తనివి తీరక మళ్ళీ వెంటనే బాక్స్ ఆఫీస్ కెళ్ళి టికెట్ కొనుక్కుని మళ్ళీ దాని తర్వాత షో వెంటనే చూశాను రెండు సినిమాలు. అదేంటంటే ఒకటి సింధూరం అండ్ తర్వాత ఇంకొకటి అన్నమయ్య. ఈ సినిమా నేను థియేటర్స్ లో ఫస్ట్ లో రిలీజ్ అయినప్పుడే ఒక దాదాపుగా ఒక 10 సార్లు చూస్తుంటా. అంత బీభత్సమైన ఫ్యాన్ నేను, ఎందుకంటే ఫర్ ఆల్ రీజన్స్, మంచి పాటలు అండ్ బాలుగారి గొంతులో మెజారిటీ ఆఫ్ సాంగ్స్ ఆయన గొంతుకులోనే ఉంటాయి అండ్ ఆఫ్ కోర్స్ నాగార్జున. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాగార్జున అండ్ మీ అందరికి తెలిసిందే. అండ్ మీ అందరికి తెలుసు అని నాకెలా తెలుసు అంటారా? ఇందాకే ఆనంద్ గారు కాల్ చేసి, వేణుగారు మిస్డ్ యూ లాస్ట్ వీక్ అండి, మీ షో వెకేషన్ లో ఉన్నట్టున్నారు అది అనేసి, లెట్ మీ గెస్ ఇవాళ థీమ్ ఏంటో నేను గెస్ చేస్తాను ఓకేనా అన్నారు. సరే ఆనంద్ గారు గో హెడ్ అన్న, అంటే నాగార్జున థీమ్ చేస్తున్నారు కదా అని ఆయన ఆ పాట వినిపించగానే ఐ థింక్ నా గొంతులో ఉన్న హుషారుని పసిగట్టేసేసి ఆయన గెస్ చేసేసారు. దాట్ ఈస్ సో రైట్. అండ్ ఇవాళ నాగార్జున గారి స్పెషల్ చేయబోతున్నాం. ఏంటి అకేషన్ అవుట్ ఆఫ్ నోవేర్ ఎందుకు ఇవ్వాలి అంటే, వెల్ యాక్చువల్లీ ఐ వాస్ సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్, బట్ స్కెడ్యూల్ ప్రకారము నిన్న చేసుంటే బాగుండేది బట్ ఇవాళ చేయాల్సి వచ్చింది. బట్ నిన్న ఏంటి స్పెషల్ అంటే కింగ్ నాగార్జున బర్త్డే, 67th బర్త్డే. హ్యాపీ బర్త్డే టు నాగార్జున గారు. అండ్ సో ఆయన పాటలు వింటూ ఆయన గురించి నాకు తెలిసిన విశేషాలు మీతో పంచుకుంటూ, అలాగే మీకు తెలిసిన విశేషాలు ఏంటో నాతో చెబుతూ కొన్ని ట్రివియా క్వశ్చన్స్ అలా సరదాగా గడిపేద్దాం. యాదృచ్ఛికం ఏంటంటే, యాదృచ్ఛికం కాదు, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దాట్. సరే నాగార్జున స్పెషలే కదా, కొంచెం ప్లాన్ చేసేద్దాం అది ఇది అనేసి నిన్నే ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం మొదలెట్టాను. బట్ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఆపేయాల్సి వచ్చింది. సరే పొద్దున్నే లేచి ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తూ కంగారు పడుతూ ఉన్నామాట, అబ్బా ఏం పాటలు పెట్టాలి, ఎలా పెట్టాలి, అసలు దొరుకుతాయా లేదా అనేసి ఒక 10-15 మినిట్స్ లో నా ప్లేలిస్ట్ సెట్ అయిపోయింది. దట్స్ వన్ ఆఫ్ ది థింగ్స్, నాగార్జున సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా మ్యూజిక్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇవాళ మనం నాగార్జున స్పెషల్ చేస్తూ మనము ఇవాళ గడిపిద్దాం. సరే ఒక మంచి పాట విన్నాము అఫ్ కోర్స్ అన్నమయ్య సినిమా నుంచి. దీంట్లో అన్నమయ్య సినిమాలో అయితే నాకు ఒక్క సీన్ అయితే, చాలా సీన్స్ ఉంటాయి బట్ ఒక్క సీన్ అయితే గుండెకు హత్తుకునేలాగా ఉంటుందండి. అది తను ఎవరు నాగార్జున అన్నమయ్య గారు తిరుమల వెళ్లే ప్రయత్నంలో ఒక చోట అలసిపోయి అలా కూర్చుని పోతారు. ఓకే మనకు ఒక శ్రోత కాల్ చేస్తున్నారు, ఆయన్ని ఆన్ ఎయిర్ తీసుకుందాము. గుడ్ మార్నింగ్ రేడియో సురభి, మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారని మీ పేరు?
1: గుడ్ మార్నింగ్ వేణుగారు,
0: సార్ మీ పేరు చెప్పావు ఒకసారి మళ్ళీ.
1: నా పేరు శ్రీనివాస్ అండి.
0: హలో శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? ఏంటండి మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది, మళ్ళీ చెప్పరా?

0: యూ వాంట్ టు సీ మై ఫేస్ వచ్చేసేయండి స్టూడియోకి, ఇద్దరం కలిసి షో చేసేద్దాం. Yeah, I am actually, it must be very, very obvious. I am very excited to do the show. Srinivas Garu, meeku manchi paata request cheyandi.
1: Yeah, just tamale edhi voice na.
0: Okay, malli phone chestara?
1: Yeah, malli phone.
0: Okay sir, thank you. Tappakunda cheyandi. Yes, so నాగార్జున గారి షో చేస్తున్నాం. నేనేమంటున్నాను, అన్నమయ్యలో సీన్ కదా, ఆయన అలసిపోయి అలా కూర్చుని ఉంటారు. కూర్చునుంటే నారద మహర్షి వచ్చి, ఏనాయనా కాస్త ప్రసాదం తినొచ్చు కదా, భక్తులందరూ తింటున్నారంటే ఆ హరివాసం చేసే చేరే ప్రయత్నంలో అలసిపోతే ఏంటి, అసలే పోతే ఏంటి, వాట్ ఎ డైలాగ్ కదా అది. ఆ సీన్ ఆ డైలాగ్ అయిన వెంటనే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. నిజంగా అసలు ఇట్లా తెలుగులో ఎట్లా చెప్పాలంటే పులకరింత, ఐ థింక్ దట్స్ ద రైట్ వర్డ్ టు డిస్క్రైబ్, దట్స్ హౌ ఐ ఫెల్ట్. అండ్ ఆ సీన్ చూసినప్పుడల్లా ప్రతిసారి ఆ తన్మయత్వ భావం అలా వస్తుంది అనమాట. సరే అండి, ఏంటి కొంచెం భక్తి రసం ఎక్కువైపోయింది కదా, సరే మనము కొంచెం మనం నాగార్జున అంటే రొమాంటిక్ హీరో అని మనందరికి తెలిసిందే. సో ఆ అలాంటి పాట ఒకటి వినేద్దాం. ఈ పాటను డెడికేట్ చేస్తున్నాం మా ఫ్రెండ్ సంతోష్ కి. అలాగే ఈ పాట మా నాన్నగారికి చాలా ఇష్టం. ఏంటంటే ఒకసారి ఇప్పుడు బస్టాప్ లో నేను ఆయన వెయిట్ చేస్తున్నప్పుడు ఐ నెవర్ సా హిమ్ లైక్ దాట్. ఆయన పాటలు అంటే ఇష్టం అని తెలుసు, సంగీతం అంటే ఇష్టం అని తెలుసు, కానీ అట్లా ర్యాండమ్ గా అవుట్ ఆఫ్ ది బ్లూ ఈ పాట పాడుతూ ఉన్నారన్నమాట. డాడీ ఏంటి మీరు పాట పాడుతున్నారు అంటే, ఏమరా పాడాలనిపించింది, నాకు ఇష్టం ఈ పాట అన్నారు. సో ఐఎమ్ డెడికేటెడ్ దిస్ సాంగ్ టు మై డాడ్ ఆల్సో. సరే సినిమా పేరు తెలిసే స్టూడియో ఫోన్ చేసి చెప్పండి, స్టూడియో నెంబర్ 9726361966. అలాగే మీకు నచ్చిన కింగ్ నాగార్జున సినిమాలోని పాటలు ఏమన్నా ఉన్నా కూడా తప్పకుండా కాల్ చేసి రిక్వెస్ట్ చేయొచ్చు.

0: సెలబ్రేషన్.
1: సరదా అయిన పాట కదా, ఎంత బాగుంటుంది. హలో గురు, ప్రేమ కోసమే నిర్ణయం సినిమా నుంచి ఈ పాట. దీనికి సంగీతం అందించింది ఇళయరాజా గారు. యాక్చువల్లీ సినిమాలో పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఐ వాజ్ లైక్ ఏ పాట వినిపిద్దాం ఏ పాట వినిపిద్దాం అనుకుంటుంటే సరే మా డాడీ గుర్తుకొచ్చారు, అలాగే మా ఫ్రెండ్ కూడా అడిగాడు. కాబట్టి ఈ పాటతోటి మనం యాక్చువల్ షోలోకి వెళ్ళిపోయాం. సరే అండి, ఆనంద్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి థ్యాంక్ యూ వెరీ మచ్ వేణు గారు నా రిక్వెస్ట్ ప్లే చేసినందుకు అనేసి. అండ్ హీ వాస్ హ్యాపీ దట్ మై డాడ్ ఆల్సో లైక్స్ దిస్ సాంగ్. అండ్ ఆయన ఇంకొక విశేషం షేర్ చేసుకున్నారు, అదేంటంటే ఈ సినిమాలోనే ఆయన వాళ్ళ వుడ్ బి వైఫ్ ని మీట్ అయ్యారట. వాట్ ఎ కోయిన్సిడెన్స్. అలాగే ఈ సినిమాలో అమలా గారు ఆన్ స్క్రీన్ రొమాన్స్ కాస్త ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ లోకి కన్వర్ట్ అయిపోయి వాళ్ళు దే ఆర్ హ్యాపీలీ మ్యారీడ్. అండ్ ఆఫ్ కోర్స్ అమలా గారు ఎంత బ్యూటిఫుల్ ఉంటారు. వాట్ ఐ లైక్ అబౌట్ హర్ ఇస్ హర్ హెయిర్ ఎంత సాఫ్ట్ గా అలా ఉంటుంది. ఐ లవ్ ఇట్ లవ్ ఇట్. సరే అండి, ఇంకొక మంచి పాట తోటి మన కార్యక్రమాన్ని కంటిన్యూ చేసేద్దాము. ఈ తర్వాత పాట ఏ సినిమాలో తెలుసు స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 9726361976. దీనికి ఒక విశేషం ఉంది ఈ పాటకి. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఈ పాటకి సంగీతం అందించింది ఎవరు, సినిమాకి సంగీతం కంపోజ్ చేసింది ఎవరు అని అడగలేదు. అండ్ దేర్ ఇస్ ఎ వెరీ గుడ్ రీజన్ ఫర్ దాట్. అండ్ ఇంతకుముందు మనం విన్న పాటలో బాలు గారు వర్డ్ ఎంత అసలు ఆయన్ని మిమిక్ చేస్తూ మంచి హుషారైన పాట విన్నాం. ఈ తర్వాత పాట కూడా మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది. బట్ క్వశ్చన్ ఏంటంటే ఈ పాటకి సంగీతం అందించింది ఎవరు, అండ్ నేను ఆ విషయాన్ని ఎందుకు ఇంతలా స్ట్రెస్ చేస్తున్నాను, సినిమాకి సంగీతం అందించింది ఎవరు అని అడగలేదు. గాడే, ఓకే సరే పాట వినేద్దాం.

Watu walicheza, watu walikwenda, watu walicheza na watu.

0: ఆ భాష ఏంటో తెలుసు కదా మీకు. నాకైతే తెలియదు అసలు అది నిజమైన భాషనా. ఐ హావ్ నో ఐడియా, బట్ వాట్ ఏ సాంగ్. అండ్ చిత్రమ్మ ఈ పాటలో అక్కడక్కడ ఇది ఇంటర్లూడ్ మొదలయ్యే ముందు ఈ ర్యాప్ మ్యూజిక్ వస్తుంది కదా. ఓకే, మనకు ఒక శ్రోత ఫోన్ చేస్తున్నారు, ఆయన ఆన్ ఎయిర్ తీసుకుందాము. గుడ్ మార్నింగ్ రేడియో సురభి, మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారండి. మీ పేరు శ్రీనివాస్ గారు, వాట్స్ హ్యాపెనింగ్? బాగున్నా అండి. హ్యాపీ బర్త్డే టు హిమ్. ఆనెస్ట్ చెప్పండి, మీరు నాగార్జున కాదా?
1: శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ సార్. మీరు నాగార్జున ఫ్యానా కాదా?
1: కాదండి.
0: కాదు. ఓకే,
1: ఇంత ముందు పాట మీరు అడిగింది మణి శర్మ అనుకుంటది.
0: ఓకే, మరి
1: మణి శర్మ సినిమాలోకి రాకముందు ఫస్ట్ సాంగ్ యాక్చువల్ ఇది.
0: కరెక్ట్.
1: 1992
0: ఈ సినిమా 1992 లో వచ్చింది.
1: 1992 అతను ఫస్ట్ మూవీ 1997 సూపర్ హీరోస్. కానీ ఫస్ట్ అంటే సినిమా రాకముందు ఫస్ట్ ఇది.
0: అవునండి, కానీ ఈ సినిమాకి ఇంకొక స్పెషాలిటీ ఉంది దీనికి. ఈ

0: మిగతా పాటలు
1: బర్మన్, మణ శర్మ అండ్ కిరణ్.
0: బాబాయ్ మీ నాలెడ్జ్ కి జోహార్లు సార్.
1: అండ్ ఆల్సో ఈ సినిమాలో ఆస్మెన్ బాబు ఫస్ట్ టైం విలన్ గా వచ్చాడు.
0: రైట్, ఎస్ yes yes yes yes dintlo actually mottam Adi Barman is the lead composer kani Mani Sharma garu and Keeravani garu he provided background score alage inkoka paata ki aina sangeetham icharu edi iduntundi
1: kada dillo
0: dada dada dada laade meripulatu oh man aa paata kuda baaguntundi actually
1: సాంగ్ చాలా బాగుంటాయి సినిమా అందుకే కదా
0: సినిమా. బాబోయ్ నిజంగా నేను చూశానండి, ఏంటి ఫ్యాన్ ని నేనే తట్టుకోలేకపోయా, మరి మిగతా వాళ్ళు ఎలా తట్టుకున్నారా అని ఐ వాస్ వండరింగ్.
1: ట్రైడ్ ఇస్ బెస్ట్ అండ్ నెగటివ్ రోల్.
0: అవును, అంటే ఆయన ఐ థింక్ అప్పట్లో ఇంకోటి ఉండేదండి హీరో అంటే ఇంకా వాళ్ళు ఫ్యాన్స్ ఎస్పెషలీ ఐ థింక్ నాగార్జున గెట్స్ కిల్డ్ ఇన్ ద ఎండ్, అది డైజెస్ట్ చేసుకోవడం ఫ్యాన్స్ కి కష్టమే.
1: అదే అదే అండి, ఆ రోజుల్లో అంత ఉంటుంది ఎక్స్పెరిమెంట్స్ చేసేంత టైం కాదండి.
0: ఎగ్జాక్ట్లీ, ఎస్ ఎస్ ఎస్, ఆసమ్.
1: చిరంజీవికి చిరంజీవి సినిమా, నాగార్జునకి అంతం సినిమా, ఈ రెండు
0: కదా. ఎస్, ఆసమ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఏదన్నా రిక్వెస్ట్ పాట ఉందా?
1: క్రిమినల్ లో ఉందా సాంగ్? అదే తెలుసా మనసు
0: క్రిమినల్ లో ఉంది కానీ ఆ
1: పాట జానకిరాముల్లో పాటలు బాగుంటాయి.
0: జానకిరాముల్లో కూడా బాగుంటాయి,
1: శృతులు బాగుంటాయి.
0: ఓకే సరే, ఆ పాట వినిపిస్తా. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, బాయ్ అండి. యా, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆయన ఊరికే సరదాగా అడిగాను మీరు నాకు ఫ్యాన్ అని, ఐ డింట్ వాంట్ టు ఫోర్స్ హిమ్. కానీ చిరంజీవికి అందరం ఫ్యాన్సే, రైట్? నో క్వశ్చన్స్ అబౌట్ ఇట్. బట్ నాలాంటి కొంతమంది స్పెషల్ స్పెషల్ పీపుల్ ఇట్లా నాగార్జున ఫ్యాన్స్ ఉంటారు, అండ్ వీఆర్ ఏ ఎలీట్ గ్రూప్ ఏమంటారు. సరే, మనకి బ్రేక్ చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు పాట వినిపించడం భావ్యం కాదు. సో ఒక మంచి మంచి పాటలు ఇంకా లైన్అప్ లో ఉన్నాయండి, అండ్ ఐ వాంట్ టు యూ టు కాల్ మీ అండ్ ప్లేస్ యువర్ రిక్వెస్ట్ ఆల్సో, అండ్ కొన్ని ట్రివియా క్వశ్చన్స్ కూడా అడుగుతాను అన్ని బ్రేక్ తర్వాత. డోంట్ గో ఎనీవేర్. మీరు వింటున్నారు ది వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3 రేడియో సర్బి అమెరికాలో తెలుగు నేస్తాం. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత వేణు చెరుకుపల్లి.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday only on Radio Surabhi 107.9 FM HD3.
4: ఓయ్, బిర్యానీ తింటావా?
5: మర్చిపోయావా? ఐ యామ్ ఆన్ ఎ డైట్. సలాడ్
4: సరే, బట్ ఐ వోంట్ షేర్ మై చికెన్ దమ్ బిర్యానీ అండ్ గోట్ బిర్యానీ. నో వే.
5: ఇంటి రెండు ఆర్డర్ చేస్తున్నావా?
4: అంత వరి అవకు. ఎంఎన్ఎం వాళ్ళ వీకెండ్ ఆఫర్ చికెన్ అండ్ గోట్ దమ్ బిర్యానీ $10 and $15 కి మాత్రమే ఆన్ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 7 PM to 11 PM. ప్లస్ వాళ్ళ స్పెషల్ లైఫ్ హండి బిర్యానీతో డబుల్ కమీటా ఫ్రీ.
5: షేరింగ్ ఈస్ కేరింగ్ తెలుసా?
4: ఎంఎన్ఎం 1900 మార్కెట్ ప్లేస్ బులివర్డ్ అర్వింగ్.
6: చెప్పండి సార్, వాట్ యూ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హం చిల్లీ గార్లిక్ దోశ, సేమ్ అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమిగా పరోటా.
7: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్.
8: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
9: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
10: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
11: సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్ళిపో.

0: సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్, ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
2: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులివార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
3: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3. ఎవరు వీడు, ఏంటి ఇంత ఇవాళ వేణుగడికి ఇంత ఎనర్జీ ఉంది అని, ఇన్ కేస్ యు ఆర్ వండరింగ్, వెల్ ఐల్ లెట్ యు నో. ఆలస్యంగా స్టార్ట్ అయి ఉంటే మీకు వెల్కమ్ చెప్తూ ఇవాళ కింగ్ నాగార్జున బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము సిగ్నేచర్ షోలో. సరే, మనకు ఒక శ్రోత కాల్ చేశారు, ఆయనని ఆన్ ఎయిర్ తీసుకుందాము. గుడ్ మార్నింగ్ రేడియో సురభి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: గుడ్ మార్నింగ్ అండి వేణుగారు, నేను రవిని ఫ్రమ్ న్యూజర్సీ. ఎలా ఉన్నారు?
3: హలో రవి గారు, ఐ యామ్ డూయింగ్ ఫైన్. వెల్, హౌ ఎల్స్ వుడ్ ఐ బి, రైట్?
4: యా యా, ఐ వాస్ జస్ట్ థింకింగ్ ఆఫ్ యు యెస్టర్డే ఈవినింగ్. అదే చెప్తున్నాను కదా, అనూయా షీ వాస్ డూయింగ్ ఎ షో అని చెప్తున్నారు, ఫుల్ 3 అవర్స్ షో చేసింది. అప్పుడు అనుకున్నాను అబ్బా వేణుగారు కంటిన్యూ చేస్తారా, లేకపోతే డిసప్పాయింట్ అయిపోయి నా షో తీసేసుకుంది అనుకుంటారు అంటున్నారు.
3: అంతే కదా, అంతే కదా. సో యా,
4: సూపర్ అండి, అది చాలా బాగుంది. మంచి మంచి సాంగ్స్ చేస్తున్నారు. అండ్ యా, నాగార్జున అంటే అగైన్ ఐ వన్ ఆఫ్ ద హీరోస్, డెఫినెట్లీ ఐ అడ్మైర్. అంటే గ్రోయింగ్ ఇయర్స్ లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అండి హీరోస్ అంటే ఈ ముగ్గురే నాకు.
3: అవును, ఎస్.
4: అండ్ ఆ నాగార్జున నాకు నచ్చేది ఏంటంటే స్పెషల్ స్టైల్ ఉంటుంది ఆయనకి. ఇట్స్ ఫ్రమ్ రొమాంటిక్ అది యాంగిల్ ఒకటైతే ఒక స్టైల్ ఉంటుంది ఆయన. అంటే నెగిటివ్ క్యారెక్టర్ చేసినా హీరో క్యారెక్టర్ చేసినా ఆ స్టైల్ ఎవరు ఇమిటేట్ చేయలేరు. అందుకే అనుకున్నాను రేడు గారి ఫ్యాన్ అయిపోయారు.
3: హీ హాజ్ అ వెరీ యూనిక్ నిష్, ఐ థింక్ ఎవ్రీబడి డస్. హిస్ ఆబ్వియస్లీ ఈస్ గుడ్ లుక్స్ అండ్ ఆఫ్ కోర్స్ హీ హాస్ సమ్ డ్రాబ్యాక్స్. వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
4: అండ్ నాకు నచ్చేది ఏంటంటే కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. నో, వెన్ హీస్ డూయింగ్ కామెడీ క్యారెక్టర్స్ ఆల్సో దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డూ. ఐ నో చిరంజీవి ఆల్సో డస్ ఇట్, బట్ నాగార్జున గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన కూడా ఇప్పుడు మనకి ఉంది కదా కొన్ని మూవీస్ ఏంటది బ్రహ్మానందం అండ్ నాగార్జునది.
3: హలో బ్రదర్,
4: హలో బ్రదర్, సారీ సార్, సైకాలజీ సార్ ఇంకే. హలో బ్రదర్ లో ఆ జైలు నుంచి తప్పించుకోవడం ఆ క్యారెక్టర్, సెకండ్ నాగార్జున. ఇంకో నాగార్జున మరీ అమాయకంగా ఏంటి ఎవడు ఎవడు వాడు ఎవడు వాడు అంటూ ఆ డైలాగ్స్ బాగుంటాయండి.
3: రైట్ రైట్. ఓ మంచి పాట రిక్వెస్ట్ చేయండి రవి గారు
4: నాకు. యాక్చువల్లీ మీరందరికి దాదాపు అసలు పాపం ఎండలో చాలా బాగున్నారు కాబట్టి నేను ఒక మంచు సాంగ్ రిక్వెస్ట్ చేస్తాను. మంచి కాదు, మంచులో సాంగ్. ఇది ఏంటంటే మూవీ నేమ్ అధిపతి, దాంట్లో అబ్బబ్బా తుంటరి గాలి అనే సాంగ్.
3: సూపర్, గాట్ యు డౌన్ అండ్ ఐ విల్ వినిపిస్తాను. ఐ విల్ వినిపిస్తాను. ఓకే,
4: చూడండి. థ్యాంక్ యూ సో మచ్.
3: థ్యాంక్ యూ, బై. అదండి సంగతి. సరే, మనకి ఓకే ఈ పాట ఒక నెక్స్ట్ ఇంకో పాట వినేద్దాం. మాటలు ఎక్కువయ్యాయి, సో పాట వినేద్దాం. ఈ పాట గురించి, ఈ సినిమా గురించి పాట విన్నాక మాట్లాడుకుందాం. ఈ లోపల మీరు ఈ సినిమా పేరు కనుక గెస్ చేయగలిగితే స్టూడియో ఫోన్ చేసి చెప్పండి. స్టూడియో నంబర్ 972-636-1966.

0: మా గ్యాంగ్ మెంబర్ ఒకరు వచ్చేసారు ఆన్ ఎయిర్. హలో, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారు.
1: హాయ్, గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ మిత్ర గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?
0: నేను
1: ఎందుకు వినిపిస్తుంది?
0: ఏంటండి మీ వాయిస్ మీకే వినిపిస్తోందా? ఒక్క నిమిషము. ఓకే, ఇప్పుడు బెటరా?
1: ఇప్పుడు సో నాకు నాగార్జున గారు అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను పెద్ద ఫ్యాన్ ని. నిన్న పెళ్ళాడత మూవీ అయితే ఎన్ని సార్లు చూసాను. అండ్ మన్మథుడు, నిన్నే పెళ్ళాడత, రిపీటెడ్ గా ఎప్పుడు కూర్చోబెట్టి చూడమన్నా చూస్తాను. సో నాకు నిన్నే పెళ్ళాడతలో నుంచి అయితే వెళ్ళిపోయింది మనసు సాంగ్ కావాలి.
0: అవునా? వై ఓన్లీ దట్ సాంగ్?
1: చాలా ఇష్టం.
0: ఎంత ఇష్టం?
1: ఎంత ఇష్టం అంటే ఇంకా చెప్పలేను.
0: చెప్పలేనంత ఇష్టం. సూపర్, నాకు కూడా అంతే ఇష్టము. థ్యాంక్ యూ మిత్ర గారు, తప్పకుండా వినిపిస్తాను. అదే అండి సంగతి. సో యా, మిత్ర గారు రిక్వెస్ట్ చేసిన పాట లైన్అప్ చేసేస్తాను, బట్ ఈ లోపల ఈ పాట గురించి కాస్త
1: మాట్లాడుకోండి.
0: అదే అండి సంగతి. సో యా, మిత్ర గారు రిక్వెస్ట్ చేసిన పాట లైన్అప్ చేసేస్తాను, బట్ ఈ లోపల ఈ పాట గురించి కాస్త మాట్లాడుకోవాలి. ఆఖరి పోరాటం సినిమా నుంచి మీరు విన్న ఆ పాట, పాడింది హూ ఎల్స్, బాలసుబ్రహ్మణ్యం అండ్ చిత్ర గారు. ఈ పాటలో మీరు

0: వింటే దీంట్లో ఇంకొక పాట ఉంటుంది తెల్ల చీరకు అనేసి, అది టిపికల్ గా మనం వినే పాట. అండ్ దానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఎందుకంటే బాలు గారు అండ్ లత మంగేష్కర్ గారు పాడిన పాట. షీ సాంగ్ వెరీ ఫ్యూ సాంగ్స్ ఇన్ తెలుగు, బట్ దిస్ ఇస్ దట్ వాస్ వన్ ఆఫ్ దెమ్. బట్ ఈ పాటని ఎందుకు ఎంచుకున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది విని ఉండరు చాలా రోజుల్లో, అది ఒక రీజన్. ఇంకోటి ఏంటంటే మంచి హుషారైన పాట, అలా ఫాస్ట్ గా అట్లా టంగ్ ట్విస్టర్. అండ్ ఐఎమ్ ష్యూర్ వేటూరి గారు ఇది ట్రాక్ కి రాసి ఉంటారు, ఈ పాటని పాట రాసిన తర్వాత ట్రాక్ చేస్తుంటారు, ఎందుకంటే ఇట్లాంటి పాటలు ఇంచుమించు అలాగే అవుతుంది. అండ్ మ్యాన్ ఆయన వాడిన పదాలు అసలు దానికి ఆ ట్రాక్ కి చక్కగా అలా సూట్ అయ్యేలా. అచ్చిక మచ్చిక పిచ్చిక మచ్చిక చేసిన అందాలే జంటగా తుంటరి రెప్పల గంటలు కొట్టేను నేడే. నాకే ఇంత కష్టంగా ఉంటే, అఫ్ కోర్స్ బాలుగారికి ఇలాంటివన్నీ వెనతో పెట్టిన విద్య. బట్ వన్ థింగ్ వీ హ్యావ్ టు అప్లాడ్ చిత్ర గారు, ఈ ఇట్లాంటి పాటలు తెలుగులో ఆవిడ నాన్ నేటివ్, ఈ పాటలు ఆవిడ భాషలో రాసుకుని ఎలా రాసుకుంటారో, ఏ భాషలో రాసుకుంటారో, ఐఎమ్ క్యూరియస్ యాక్చువల్లీ. బట్ ఎంత చక్కగా వాడుంటారు. అండ్ ఐఎమ్ ష్యూర్ సింగిల్ టేక్ లో చేస్తుంటారు ఈ పాటని, ఐఎమ్ ష్యూర్. ఎనీవేస్ బ్యూటిఫుల్ పాట. అండ్ ఆఖరి పోరాటం సినిమా నుంచి, ఈ సినిమాతోటి యాక్చువల్లీ నాగార్జున ఎస్టాబ్లిష్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ మెయిన్ స్ట్రీమ్ హీరో. అంతకుముందు విజయ్ విక్రమ్ వాజ్ ద ఫస్ట్ మూవీ, ఓకే ఆ లుక్స్ అవన్నీ కొంచెము ఓకే. ఇంకొక శ్రోత ఫోన్ చేసిన వారిని ఆన్ ఎయిర్ తీసుకుందాము. మార్నింగ్ రేడియో శ్రీ, ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్, నేను ప్రసాద్.
0: హాయ్ ప్రసాద్ వర్మ, ఎలా ఉన్నావు?
1: బాగున్నాను. మీరు మళ్ళీ ఆ మీద నొక్కి కొంచెం నా వాల్యూమ్ తగ్గిస్తే బాగుంటుంది, నా వాయిస్ నాకే
0: అనిపిస్తుంది. ఓకేనా?
1: చాలా బెటర్.
0: ఓకే,
1: లేదు ఓకే లేదు, నాకు ఇంకా అనిపిస్తుంది. ఇంకోసారి కాల్ చేయాలా?
0: ఇంకా అలాగే ఉందా ప్రసాద్?
1: యా అవునండి.
0: ఓకే ఓకే, ఇప్పుడు ఏమన్నా బెటరా? ఓకే,
1: లేదు,
0: ఐఎమ్ ఫైన్ ట్యూనింగ్. పర్లేదు, ఇప్పుడు చెప్పు ప్రసాద్. ఓకే సరే, ఓకే బాయ్. ఫర్ సమ్ రీజన్స్ ఎక్కువ వస్తుందట, బట్ ఎనీవేస్ నేను చెప్పేది ఏంటంటే, ఆఖరి పోరాటం సినిమా నుంచి మీరు విన్నా. ఓకే, వీ హ్యావ్ ప్రసాద్ అగైన్. ప్రసాద్, ఎనీ బెటర్?
1: బెటర్ కాదు, సరిపెట్టు. సో నేను ఒక ప్రశ్న అడగాలి. మీరు హిందీ పరిచయం చూసారా?
0: ప్రసాద్ నాకు ఎందుకు నీ వాయిస్ ఇప్పుడు స్లోగా వస్తుంది? నేను ఇది అడ్జస్ట్ చేస్తుంటే నీకు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు చెప్పవా ఇంకోసారి? ఓకే సరే, ఐ విల్ టేక్ హిమ్ ఆఫ్ ఎయిర్. సో యా, నేనేం చెప్తున్నానంటే, ఎస్, ఆఖరి పోరాటం సినిమాతోటి హీ ఎస్టాబ్లిష్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ది మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్. ఇంకా తర్వాత తిరుగులేనన్ని హిట్ మూవీస్ చేసేసారు ఆయన. సరే, ఇంకొక పాట వినేద్దాము, ఇంకొక హుషారైన పాట. హుషార్ ఆ పాటను కొంచెం సేవ్ చేద్దాము, ఈ పాట వినేద్దాం. ఈ పాట వాళ్ళ నాన్నగారు ఆఫ్ కోర్స్ అక్కడి నాగేశ్వరరావు గారితో కలిసి చేశారు. క్వశ్చన్ ఏంటంటే, మీకు నాగేశ్వరరావు గారు నాగార్జున కలిసి చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయి, ఆ పేర్లు మీరు చెప్పగలరా? ఇట్స్ ఎ ట్రిక్ క్వశ్చన్.

0: ఇద్దరు సినిమా నుంచి మీరు విన్న పాట. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఓకే ఒక శ్రోత ఫోన్ చేస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుందాము. గుడ్ మార్నింగ్ రేడియో సురభి, మీ మాటలు శ్రోతలు వింటున్నారండి.
1: గుడ్ మార్నింగ్ అండి.
0: హలో సార్, మీ పేరు? ఇప్పుడు బెటరా?
1: ఇప్పుడు బెటర్. నేను మీ ఫ్యాన్, మీ ఫ్యాన్ చేస్తే ఫోన్ చేస్తారా ఉన్నాయి.
0: శ్రీనివాస్ గారు
1: స్టిల్ సేమ్ అండి, సంథింగ్.
0: ఇప్పుడు బెటరా సార్?
1: ఆఫ్లైన్ ఆఫ్లైన్ ఇప్పుడు కాల్ చేస్తారా?
0: ఓకే సరే అండి. ఓకే, ఫర్ సమ్ రీజన్స్ ఎందుకు ఎక్కువ వస్తుంది, నేను ఐ విల్ ట్రై టు ఫిక్స్ దట్. ఈ లోపల యా నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, నాగేశ్ రావు గారు అండ్ నాగార్జున కలిసి నటించిన సినిమాలు ఏంటి? నాకు ఆనంద్ గారు కాల్ చేసి ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, బట్ ఆనంద్ గారు ఆల్మోస్ట్ నేను ఎందుకంటున్నా అంటే, మీరు ఒక సినిమా మిస్ అయ్యారు. మీరేం చెప్పారు, కలెక్టర్ గారు అబ్బాయి, అగ్నిపుత్రుడు, ఇద్దరు ఇద్దరే, ఇంతకుముందు మనం విన్న పాట, అండ్ మనం ఆయన చివరి సినిమా, అండ్ అఫ్ కోర్స్ మొత్తం ఫ్యామిలీ అంతా ఉంటారు ఆ సినిమాలో, బట్ అది కూడా వాళ్ళు కలిసి నటించిన సినిమాల్లోకి వస్తుంది కదా. కానీ కానీ ఇంకా రెండు ఉన్నాయి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు. సుడిగుండాలు సినిమాలో నాగార్జున ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు, కానీ మొట్టమొదటి సినిమా, ఫస్ట్ టైం ఫర్ ఎవర్, ఫస్ట్ టైం ఎవర్ నాగార్జున స్క్రీన్ మీద కనపడింది వెలుగు నీడలు అనే సినిమాలో. దాంట్లో ఒక పాటలో పిల్లాన్ని ఎత్తుకుని పాట పాడే ఎవరు, నన్ అదర్ దాన్ ద గ్రేట్ సావిత్రమ్మ. సో యా, సావిత్రి గారితో కూడా కోట్ అండ్ కోట్ నటించిన నాగార్జున. సో దాంట్లో చైల్డ్ ఆర్టిస్ట్ లాగా ఉంటాడన్నమాట నాగార్జున. అండ్ యాక్చువల్లీ ఆ వీడియో చూశాను ఫర్ ది ఫస్ట్ టైం ఇవాళ, ఇట్ వాస్ క్యూట్, ద కిడ్ నాగార్జున. సరే, మనకి అరుణ గారు కాల్ చేసి చాలా సేపు అయింది, ఆవిడ తిట్టుకుంటూ ఉండుంటారు నాకు, ఎందుకంటే ఇక్కడ ఎక్కిళ్ళు వస్తున్నాయి. అరుణ గారు, మీరు కోరిన పాట ఈ సినిమా నుంచి, సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి, స్టూడియో నెంబర్ 9726361966. ఈ పాట సినిమా పేరు తెలిస్తే చెప్పండి, ఆర్ అండ్ మేల్ సింగర్ ఎవరు? కష్టమైన క్వశ్చన్ ఏం కాదు, ఐ నో యూ కెన్ గెట్ ఇట్, బట్ ఐ వాంట్ టు హియర్ ఇట్. దే యూ గో.

0: ఆ పాట అలా ఆటోప్లేలో వచ్చేసింది, బట్ కోయిన్సిడెన్స్ అండి, అది మన్మధుడు సినిమాలో, అది కూడా నాగార్జున పాటే. బట్ ఆ పాటను నేను వినిపించట్లేదు. బట్ ఓ మై గాడ్, ఎన్ని కాల్స్ వచ్చాయి. కృష్ణ గారు, విజయ్ గారు, విద్య గారు, శ్రీవల్లి గారు ఫోన్ చేసి సరైన సమాధానం చెప్పారు. ఇంతకి సమాధానం ఏంటంటే, కిల్లర్ సినిమా నుంచి దీనికి అఫ్ కోర్స్ ఇళయరాజా గారి సంగీత దర్శకత్వం, పాడింది నాగూర్ బాబు, ఏకేఏ మనో. మంచి పాట. అండ్ ఈ పాట గురించి ఆయనకి చాలా ఇష్టమైన పాట, ఆయనకి చాలా పేరు తెచ్చిపెట్టిన పాట, అండ్ చాలా కష్టమైన పాట కూడా. ఏంటి కష్టమా, స్లో పాటే కదా అంటారా. ఓ మ్యాన్, దీంట్లో కొన్ని వెరీ సటిల్ గమకాలు ఉంటాయి. బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం.
1: టిక్ టిక్ రేడియో సురభి, టైం చెక్. స్టూడియోలో టైం 11 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Istinamma Vayanam, Putsukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింతా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం, అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
6: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దోస్ కాల్స్ మిత్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే విద్య గారు కాల్ చేసి ఏమన్నారంటే, అంటే మీ వాడి పాటలే మీ వాడి బర్త్డేనే సెలబ్రేట్ చేసుకుంటారా? మా షీఈస్ లైక్ నాని ఫ్యాన్, ఎంత బీభత్సమైన ఫ్యాన్ అంటే ఆవిడ ఫోన్ చేశారంటే నాని పాట అడుగుతారని తెలుసు, అండ్ నాని పాట వినిపించినప్పుడు ఆవిడ ఫోన్ చేస్తారని తెలుసు. అంతే, అండ్ ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ వన్ బిట్. సో ఆవిడ ఫోన్ చేసి అంటే మా నాని బర్త్డే అప్పుడు కూడా స్పెషల్ చేయొచ్చు కదా వేణు గారు అంటే, ఈసారి తప్పకుండా చేద్దామండి అంటే లాస్ట్ టైం కూడా అట్లాగే అన్నారు. షీ రిమెంబర్డ్. థ్యాంక్ యూ సో మచ్ విద్య గారు. బట్ అండ్ ఆవిడ ఎంత వీర అభిమానో టెస్ట్ చేద్దామని నేను ఒక క్వశ్చన్ అడిగా, ఏంటంటే సరే నాని బర్త్డే ఎప్పుడండి అని అడిగా. వెంటనే టక్కర ఫెబ్ 24th అట్లా ఉండాలి ఫ్యాన్స్ అంటే కదా. అలాగే అనురాధ గారు కాల్ చేసి ఒక మంచి పాట రిక్వెస్ట్ చేశారు. చాలా పాటలు రిక్వెస్ట్ లో పెండింగ్ ఉండిపోయాయి, అవన్నీ వినిపిస్తాను. బట్ ఈ పాట అండ్ రవి గారు మిమ్మల్ని కూడా మర్చిపోలేదండి, శ్రీనివాస్ గారు మిమ్మల్ని మర్చిపోలేదు, మీ పాటల లైన్అప్ లో ఉన్నాయి. సరే ఏంటంటే ఆ ఫ్లో అలా సెట్ చేద్దామని కొన్ని పాటలు అటు ఇటు జగల్ చేయాల్సి వస్తుంది. బట్ ఐ హావ్ నాట్ ఫర్గాటన్, అవన్నీ నేను లైన్అప్ చేసి పెట్టాను. బట్ ఆల్ టైమ్ క్లాసిక్ పాట కొన్ని గుర్తుకొస్తాయి, అలా స్టాక్ పాటలు ఉంటాయి. ఇంకా అవి ఎన్నిసార్లు ఆ స్పెషల్స్ చేసినా ఆ పాటలు విని తీరాల్సిందే. బట్ ఈసారి ఇంటెన్షనల్ గా కొన్ని ఇలాంటి పాటలు మీరు వినబోయే పాటని నేను అవాయిడ్ చేశానమాట, ఎప్పుడు వింటాం కదా అని. బట్ ఆ పాటకి అలాంటి పాటలకి బీభత్సమైన ఫ్యాన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఐఎమ్ గ్లాడ్ యూ డిడ్, అండ్ మీ పుణ్యమా అని ఈ పాటని ఇంకొకసారి వినే అవకాశం. లెట్స్ లిసన్ టు దిస్. అండ్ ఆఫ్ కోర్స్ ఈసారి వాట్ ఐ వాంట్ యూ టు ఫోకస్ ఆన్ ఈజ్ నాట్ జస్ట్ మ్యూజిక్, లిరిక్స్ మీద కూడా ఫోకస్ చేయండి. ఎంత బాగా రాశారు శాస్త్రి గారు. ఓకే, వితౌట్ ఫర్దర్ అడ్యూ, సస్పెన్స్ ఇంకెందుకు, ఈ పాట వినేద్దాం.

The super hit combination Nagarjuna and Tabu. And I can't wait. King 100 cinema త్వరలోనే రిలీజ్ అయిపోతుంది. నిన్న ట్రైలర్ రిలీజ్ చేశారు. దాంట్లో ఆయన బ్యాక్గ్రౌండ్ లో ఆయన వాయిస్ ఓవర్ ఉంటుంది. ఇట్ లుక్స్ వెరీ ప్రామిసింగ్. ఫింగర్స్ క్రాస్డ్ చూద్దాము ఎలా ఉంటుందో సినిమా. బట్ నో మ్యాటర్ వాట్ నేనైతే ఫస్ట్ డే ఫస్ట్ షోకి డెఫినెట్లీ వెళ్ళిపోతాను. నాతో పాటు మీరెంతమంది వస్తారు కాల్ చేసి చెప్పండి. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ కాల్, మీన్స్ అ లాట్. అండ్ మీరు అన్నది కరెక్టే, మామూలుగానే నాగార్జున పాటలు బ్యాక్ టు బ్యాక్ వేస్తే మీ వాడి పాటలు కదా వేసేసుకుంటున్నారు అని అక్యూజ్ చేస్తారు. ఇవాళ అలా అభాండాలు ఆబోండాలు వేసే అవకాశం లేకుండా ఈ థీమ్ పిక్ చేసేసుకున్నాను అనమాట. సరే, అండ్ చెప్పే కదా చాలా పాటలు లైన్అప్ లో ఉన్నాయి, బ్యాక్లాగ్ లో ఉన్నాయి. ఈ పాట నన్ను ఇంతకుముందు పాట ఎవరు అడిగారో చెప్పలేదు కదా, చెప్తా. మిత్ర గారు అడిగారు. మిత్ర గారు థ్యాంక్ యూ సో మచ్, హోప్ యూ ఎంజాయ్డ్ దట్ సాంగ్. ఈ పాట రిక్వెస్ట్ చేసింది న్యూజెర్సీ నుంచి రవి గారు. రవి గారు మీ రిక్వెస్ట్ మీద ఈ పాట, హోప్ యూ ఎంజాయ్ ఇట్. సినిమా పేరు తెలిస్తే మిగతా వాళ్ళు స్టూడియో ఫోన్ చేసి చెప్పండి 9726361966. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3. ఇవాళ ఈ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను వేణు చెరుకుపల్లి. ఇన్ కేస్ యు ఆర్ వండరింగ్ ఏంటి ఇంత ఎనర్జెటిక్ ఇంత ఎక్సైటెడ్ గా ఉన్నాడు అంటే, వెల్ ఇవాళ థీమ్ అలాంటిది. కింగ్ నాగార్జున బర్త్డే నిన్న జరిగింది, బట్ ఇవాళ నేను ఆయన బర్త్డే స్పెషల్ చేస్తున్నాను. అండ్ యాజ్ యు ఆల్ నో ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ నాగార్జున. సరే అండి, ఈ తర్వాత పాట విందాం. ఈ పాట నేను విని చాలా రోజులైంది, అసలు ఎలా ఉంటుందో కూడా నాకు గుర్తు రావట్లేదు. అందరం కలిసిందాం, సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పండి. రవి గారు ఈ పాట మీకోసం.

కుమార్శాను అండ్ చిత్ర నటించిన వాళ్ళిద్దరు నటించడం ఏంటి, కాస్త ఎక్సైట్మెంట్ లో మైండ్ దబ్బింది. కుమార్శాను అండ్ చిత్ర గారు పాడిన పాట ఇది. సినిమా పేరు వచ్చేసి అధిపతి. రవి గారి రిక్వెస్ట్. రవి గారు, హోప్ యూ హర్డ్ ది సాంగ్ అండ్ ఎంజాయ్డ్ ఇట్. సరే, ఆయన ఇంకొకటి నాగార్జున కొలాబ్స్ చాలా చేస్తారు, చాలా అంటే మిగతా హీరోలతోటి అలాగా. సో ఇంతకుముందు మనం విన్న పాటలో మోహన్ బాబు గారు ఉంటారు. సో అండ్ హీఈస్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ హిస్ లైక్ స్టార్డమ్ ఏమన్నా తగ్గుతుందా కొలాబ్స్ చేస్తే అనేసి అట్లా ఉండదు. హీఈస్ లైక్ very chill. That's one other reason why I am a big fan of him. So alanti collab paate okati deentlo inkoka hero evaru telse studio phone jena alage cinema peru telsina studio phone jena naaku chaala ishtam koncham manchi upbeat energetic song anamata vinesending.

సీతారామరాజు సినిమా నుంచి మీరు విన్న పాట కీరవాణి గారి సంగీత దర్శకత్వం అండ్ శాస్త్రి గారు సరి పాట అండ్ కీరవాణి అండ్ బాలు గారు కూడా పాడారు చిత్రమ్మ కూడా సరే సినిమా కూడా బాగుంటుంది యాక్చువల్లీ వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది అన్న తమ్ముల అనుబంధం అట్లా వాళ్ళు క్యూట్ గా ఉంటుంది మంచి ఫ్యామిలీ పిక్చర్ అండ్ నైస్ పిక్చర్ రవితేజ కూడా ఉంటాడు విలన్స్ పాత్ర పోషిస్తాడు సరే అండి ఇంతకుముందు మనము నిన్నే పెళ్లాడతా అని నిన్నే పెళ్లాడతా అని ఏంటి నిన్నే పెళ్లాడతా సినిమా

నుంచి మనం పాట విన్నాం కదా, ఎటో వెళ్ళిపోయింది మనసు, వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్. దాంట్లో ఐ స్పెషల్ మెన్షన్, ఐ ఫర్గాట్ టు మెన్షన్ అబౌట్ ద సింగర్ రాజేష్ కృష్ణన్. తన వాయిస్, హీస్ నోన్ ఫర్ అఫ్ కోర్స్ చాలా చాలా పాటలు పాడాడు. ఇన్ ఫ్యాక్ట్ సో మచ్ సో దట్ ఐ యాక్చువల్లీ వాంట్ టు డూ ఎ స్పెషల్ ఆన్ హిమ్. రాజేష్ వి వెరీ అండర్ రేటెడ్ సింగర్, బట్ ఐ లవ్ హిస్ వాయిస్. ఎందుకంటే బాలు గారి వాయిస్ కి చాలా చాలా క్లోజ్ గా ఉంటుంది, బట్ ఎట్ హీ యాడ్స్ హిస్ ఓన్ సిగ్నేచర్, ఆ టెక్స్చర్ కానీ ఆ వాయిస్ కానీ. సో స్పెషల్ మెన్షన్ టు హిమ్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్, మేబీ నెక్స్ట్ వీక్ ఆయన స్పెషల్ చేద్దాం కాసేపు అయినా. సరే, ఇంతకుముందు మీరు విన్న పాట సీతారామరాజు సినిమా నుంచి, కొంచెం ఫ్యాక్షన్ ఓరియంటెడ్ అలా ఉంటుంది, బాగుంటుంది సినిమా. ఇఫ్ యూ హావెంట్ వాచ్డ్ ఇట్, వాచ్ ఇట్. అలాగే టబు అండ్ నాగార్జున, వాళ్ళిద్దరి పేరు ఎంత హిట్ పేరో మనందరికి తెలుసు. నిన్నే పెళ్లాడుతా సినిమాతో వాళ్ళిద్దరు ఒక హిట్ కాంబినేషన్. వాళ్ళిద్దరు కాంబినేషన్ లోనే ఇంకొక సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా యాక్చువల్లీ కామెడీ సినిమా, చాలా బాగుంటుంది కామెడీ. సినిమా పేరు ఏంటో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. ఈ పాట విన్నాక నాగార్జున అండ్ టబు.

0: Mr. Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాఫ్ ఇడ్లీ, ఈ దోశ, ఈ కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, చమి కబాబ్, పరాఠా.
5: ఏంది రోగ్ అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com, perfect for dine-in, takeaway or full service catering.
7: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, diga thoda Radio Surabhi America lo telugustam.
8: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
9: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
10: చందు, మరి వండనా?
9: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
10: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
9: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
11: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా

చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 848-244-0213.

ആവിടെ മാവിടെ സിനിമ പേര് ചെപ്പാണ്ട് ബാബോയ് ഓക്കെ ഹരിഹരൻ അണ്ട് ചിത്ര പാടിയ പാട బాగుంటుంది యాక్చువల్లీ ఈ పాట నాకు ఒకటి గుర్తొస్తుంది అన్నమాట నేను ఈ పాట మొట్టమొదటిసారిగా అని ఆఫ్ కోర్స్ విజయవాడ చదువుతున్నప్పుడు మెస్కెళ్ళి డిన్నర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ మెస్ లో పెట్టారనమాట ఏంటి అసలు ఎంత బాగుంది ఈ పాట అని దెన్ ఐ ఫౌండ్ అవుట్ దట్ నాగార్జున సినిమాలోంచి ఈ పాట అనేసేసి సరే అండి మనకి హేమంత్ కాల్ చేశారు ఆనంద్ గారు కాల్ చేసి సరైన సమాధానం చెప్పారు అండ్ హేమంత్ గారు ఒక మంచి సజెషన్ కూడా ఇచ్చారండి ఆ సజెషన్

ఏంటి అంటే నేను కాసేపట్లో చెప్తాను. బట్ ముందుగా విద్య గారు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉండుంటారు అండ్ ఆవిడ రిక్వెస్ట్ చేసిన ఈ పాట సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేసేప్పటి స్టూడియో నెంబర్ 9726361966.

కింగ్ సినిమా నుంచి మీరు విన్న పాట. దీంట్లో యాక్చువల్లీ సాక్సోఫోన్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. సంగీతం అందించింది ఐఎమ్ ట్రైన్ టు ఫైండ్ అవుట్ ఆల్మోస్ట్ దే.

0: Oh my god. DSP, who else? He uses saxophone a lot in ఆయన మూవీస్ లో. సరే అండి, నాకు హేమంత్ గారు కాల్ చేసి ఒక సజెషన్ ఇచ్చారు. ఆ సజెషన్ ఏంటంటే, వెల్ నేను ఇప్పుడు ప్లే చేసే బిట్ వినండి, అండ్ ఈ బిట్ ఏ సినిమాలోంచి గెస్ చేస్తే నాకు కాల్ చేసి చెప్పండి. పే క్లోజ్ అటెన్షన్.
1: సైకిల్ నాది.
2: నీ పేరు రాస్తా దీని మీద. మీ పేరు రాస్తా చూడరా. నువ్వు హీరోవా? నీ హీరోయిన్ ఎదురా? సమోసా తింటావా? తింటా. ఏ గేరీ, టికెట్ ఏమైనా పదా.
0: సరే, ఈ సినిమాలోంచి ఇంకొక బిట్ కూడా వినిపిస్తాను. సో ఈ లోపల మీరు గెస్ట్ చేసి ఉంటే ఆ డైలాగ్స్, ఐ నో చాలా షార్ట్ వన్, బట్ ఏ సినిమాలో గెస్ట్ చేసి ఉంటే నాకు కాల్ చేసి చెప్పండి. స్టూడియో నెంబర్ 972-636-1966. సరే అండి, ఇంకొక మంచి పాట విందాము. ఈ పాట నాకు ఈ సినిమాలోంచి ఇంకొక పాట రిక్వెస్ట్ చేశారు శ్రీవల్లి గారు. అండ్ విశేషం ఏంటంటే, అప్పుడే నేను ఏదో క్వశ్చన్ అడిగాను, దానికి సమాధానం చెప్పడానికి కృష్ణ గారు కాల్ చేశారన్నమాట. ఈ లోపల అదే లాస్ట్ నేమ్ తోటి కాల్ రెడీ ఉంటుంది కదా, ఇంకొక కాల్ వస్తుంది. అదేంటండి కృష్ణ గారు, ఇది మీ లాస్ట్ నేమ్ తోటి ఇంకొక కాల్ వస్తుంది అంటే, ఓ అదే అయితే ఆ కాల్ తీసుకోండి, అది మా ఆవిడ, తను వీభత్సమైన ఫ్యాన్ నాగార్జునకి అని అన్నారు. సో షీ రిక్వెస్టెడ్ ఎ సాంగ్ ఫ్రమ్ దిస్ మూవీ, అండ్ ఆ పాట వినేద్దాం. ఏ సినిమాలో తెలుసు స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో 972-636-1966. మీరు వింటున్నారు ది వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి. సౌండ్స్ లైక్ హోమ్. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత, నేను నా పేరు వేణు చెరుకుపల్లి.

క్రిమినల్ సినిమా నుంచి మీరు విన్న పాట. సరే, ఇంతకుముందు ఒక చిన్న బిట్ వేశాను కదా కాన్వర్సేషన్, అది నాకు రెండు సమాధానాలు వచ్చాయి సో ఫార్. ఒకటి కళ్యాణ్ గారు, హీ గెస్ట్ ఇట్ రైట్. సాంబశివ గారు, మీరు కొంచెం పప్పులో కాలేశారు. సరే, మీకు హెల్ప్ చేయడానికి అదే సినిమాలోంచి ఇంకొక బిట్ వినిపిస్తాను. ఈ బిట్ విని ఖచ్చితంగా ఐ నో ఫర్ ఫ్యాక్ట్ యూ విల్ గెస్ ఇట్. సరే, వినేద్దామా?

ఐ డోంట్ నో మరి మీలో ఎంతమంది గెస్ చేశారు, ఆ డైలాగ్ ఒక్కటే దాంట్లోనే పంచ్ ఉంటుందండి. ఎనీవేస్ ఐ విల్ కీప్ యూ గెస్సింగ్ ఏ సినిమాలోంచి ఆ బిట్. సరే, ఈ లోపల ఇంకొక మంచి ఫీల్ గుడ్ సాంగ్, పొట్టి పాట అవి వినేద్దాం. రాజేష్ గురించి అనుకున్నాం కదా మనము, ఆయన వాయిస్ లోనే ఓ మంచి పాట వినేద్దాము. విన్న తర్వాత విల్ కంటిన్యూ ద కాన్వర్సేషన్. ఇప్పుడు నేను వినిపించబోయే పాట ఏ సినిమాలోది తెలిసి స్టూడియో ఫోన్ చేయండి.

బాగుంటుందో ఈ పాట ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్షన్ లో. యాక్చువల్లీ నేను ఇది కూడా అనుకుంటున్నాం అన్నమాట, సినిమాల్లో కొన్ని కొన్ని పాటలు ఉంటాయి చిన్న పాటలు, యాక్చువల్లీ దానికి పేరు కూడా పెట్టేశా పొట్టి పాటలు అనేసి ఒక థీమ్ చేద్దామని. బట్ యా విల్ సీ, ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ద ప్లేలిస్ట్. ఏదో ఒక రోజు తొందరలోనే చేసేద్దాం. బట్ వాట్ ఏ సాంగ్! యాక్చువల్లీ ఇంగ్లీష్ వర్షన్ కూడా ఉంటుంది ఇదే పాట, రాజేష్ పాడిన పాట. ఆహా, లవ్ ఇట్. ఎందుకో గుర్తొచ్చింది తెలుసా ఈ వీక్ లో ఈ పాట, అండ్ ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఒక 50-60 సార్లు వినేసి ఉంటా ఆ పాటని, అంతగా నచ్చింది. యాజ్ ఇట్ ఈస్ ఇష్టమే, బట్ ఇప్పుడు ఇంకా ఇంకా నచ్చింది, ఎందుకో తెలియదు. సరే అండి, అండ్ అనదర్ ఫేవరెట్ మూవీ ఆఫ్ మైన్, దానిలోంచి ఈ పాట వినేద్దాము. అండ్ దీంట్లో నాగార్జున కామెడీ టైమింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ బై ది వే, నేను ఇంతకు ముందు ప్లే చేసిన క్లిప్ కి ఇంకొక సమాధానం వచ్చేసింది. ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్, యూ గెస్డ్ ఇట్ రైట్. సినిమా పేరు డ్రమ్ రోల్ శివ. దాని గురించి ఒక చిన్న సెగ్మెంట్ చేద్దాము చివరి గంటలో. బట్ ఈ లోపల మీకు ఒక ఓపెన్ క్వశ్చన్, శివ సినిమాలో రెండు సినిమాల పేర్లు చెప్తాను, శివ అండ్ గీతాంజలి. అన్ని రెండిట్లోనూ అన్ని పాటలు బాగుంటాయి కదా, సో ఏ పాట వినిపించాలా అని తర్జన భర్జన పడుతున్నప్పుడు ఒక థాట్ వచ్చింది. అదేంటంటే నేనెందుకు కష్టపడాలి, ఆ కష్టాన్ని మీ మీదకి నెట్టేస్తున్నా. సో లెట్ మీ నో, కాల్ మీ 9726361966 అండ్ కాల్ చేసి శివ సినిమాలోంచి ఏ పాట విందాము, గీతాంజలి సినిమాలోంచి ఏ పాట విందాము. మెజారిటీ విన్స్, ఆ పాటనే ప్లే చేస్తాను. బట్ హోప్ఫుల్లీ నాకు ఇష్టమైన పాటగాళ్ళు మీరు చెప్తారని అనుకుంటున్నాను. వెల్సి, మళ్ళీ అడుగుతాను, శివ సినిమాలోంచి మీరే పాట వినాలనుకుంటున్నారు, గీతాంజలి సినిమా నుంచి మీరే పాట వినాలనుకుంటున్నారు? కీప్ దోస్ కాల్స్ కమింగ్. అండ్ ఈ లోపల ఈ బ్యూటిఫుల్ పాట వినేద్దాము, పాడింది ఎస్పీ చరణ్.

0: ఏం సుబ్బారావు ఈ టైంలో వచ్చావు, డబ్బులు ఏమైనా కావాలా?
1: మీ ఆశీర్వాదం కావాలి సార్.
0: పుట్టినరోజా?
1: రేపు నా పెళ్లి సార్.
0: పెళ్ళా?
1: పెళ్లి సార్.
0: ఎందుకు?
1: ఎవరైనా పెళ్ళంటే ఎప్పుడని అడుగుతారు. మీరేంటి సార్ ఎందుకని అడుగుతున్నారు?
0: అందుకే అడుగుతున్నాను. ఎందుకు?
2: ఆ డైలాగ్స్ పాట తర్వాత వచ్చేస్తే, బట్ ఐ వాంట్ టు కంటిన్యూ. సరే అండి, ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. డోంట్ గో ఎనీవేర్, ఐల్ బి రైట్ బ్యాక్.
3: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 12 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istinamma Vayanam, Puchukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తుంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away? Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheyipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support@MyPursue.com.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: 107.9 FM HD3 రేడియో సిరభి అమెరికాలో తెలుగు నిస్తాం సౌండ్స్ లైక్ హోమ్. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. ఇవాళ మనము కింగ్ నాగార్జున బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఏంట్రా బాబు, నిన్న అయింది కదా, మళ్ళీ ఇవాళ ఎందుకు అంటారా? అంతే అండి, ఇంకా నేను షో చేస్తున్నాను, ఇంకా నా ఇష్టం. బట్ ఎంతమంది ఫోన్ చేశారు, మంచి మంచి మాటలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దట్ లవ్. అండ్ శ్రీనివాస్ గారు అయితే ఫోన్ చేసి, ఓకే ప్రసాద్ ఫోన్ చేస్తున్నాడు, ఆయన్ని ఆన్ ఎయిర్ తీసుకుందాము, ఈసారన్నా ఎక్కువ రాకుండా ఉంటుందని చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసాద్ వర్మ, ఎలా ఉన్నావు? ఇప్పుడు ఓకే ఉందా?
1: లేదు, పర్లేదు, అలవాటు
0: అయిపోయింది. సరే చెప్పు, ఎలా ఉన్నావు ప్రసాద్?
1: బాగున్నాను. ఒక ఐ వాంట్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్. మీరు హిందీలో రామ్ గోపాల్ వర్మ సత్య చూసారా?
0: అవును.
1: వాట్ డూ థింక్ అబౌట్ ద మూవీ?
0: ఐ లవ్ ఇట్.
1: సో అంత దాని వల్ల ఏంటంటే, హీరో చెడ్డవాడు, హీరోయిన్ కి తెలీదు, క్లైమాక్స్ లో తెలుస్తుంది ఆమె ముందే హీరో చచ్చిపోతాడు.
0: అవును.
1: అంత మొన్నైనారు ఏంటి?
0: అంతేగా,
1: హీరో చెడ్డవాడు, హీరోయిన్ కి తెలియదు, తెలుస్తుంది ముందే చచ్చిపోతాడు.
0: బాబోయ్ ఆ కనెక్షన్ నేను డ్రా చేయలేకపోయాను.
1: అయితే హిందీలో తీస్తేనేమో అదేమో చాలా గొప్పగా ఉంది, తెలుగులో తీస్తేనేమో ఎందుకు తీసారబ్బా అనే బాధగా ఉంటుంది
0: కదా.
1: సో అదేమవుతుందంటే, మీ దృక్పథంలో దిశ వచ్చి దిశ కాస్త దొబ్బితే అలాగే అవుతుంది.
0: బాగుంది బాగుంది.
1: అంత మీద క్లాసిక్, బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ఉంటారు, సలీన్ గౌస్ ఉంటాడు, డానీ
0: రెండు అసలు చూస్తేనే భయం వేస్తుంది. అసలు
1: మిమ్మల్ని ఏమో నాగార్జున ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటారు, మీరు మాత్రం ఇక్కడే ఉంటారు.
0: ఓయ్ పని చేసావేంటి? థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ వెరీ మచ్.
1: ఒకటి ఐ థింక్ ఈమెట ఆల్రెడీ మెన్షన్ దిస్, నాగార్జున ఈజ్ అ నాగరిక్. అంటే నాగరిక్ అంటే ఏంటంటే, వేరే వాళ్ళు చేయని డిసిషన్స్ మనం తీసుకుంటాం.
0: ట్రూ, ఐ అగ్రీ.
1: సో ఫర్ ఎగ్జాంపుల్ రామ్ గోపాల్ వర్మకి ఛాన్స్ ఇద్దాం, చాలా మంది కొత్త దర్శకులు లైక్ గీతా కృష్ణకి, ఉప్పల్పాటి కృష్ణ, ఉప్పల్పాటి నారాయణరావు, ఈవెన్ రీసెంట్ గా కేడీ అనే సినిమాలో కేకే, ఈవెన్ చాలా మందికి ఆయన ఛాన్స్ ఇస్తారు.
0: ఎక్స్పెరిమెంట్
1: చెప్పాలంటే, రీసెంట్ సినిమాలో ఆయన రోలెక్స్ రోల్ చేశారు కదా.
0: అవునవును. ఏది సినిమా?
1: అది జైలర్ అనుకుంటాను. జైలరో పులియో,
0: I don't know. I am drawing a blank.
1: Cool.
0: Sorry. Nin kankuni nin
1: wa. But anyway, thanks for the show. And I hope I changed your opinion on Antam a little bit.
0: Not for me, but because I was of the same opinion of you.
1: Oh, you're mad. Okay.
0: Thank you, Prasad.
1: Okay, thank you.
0: ఒక ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ తోటి మన ప్రసాద్ వర్మ, అండ్ ఐ కంప్లీట్లీ అగ్రీ. యా, మనకి అది ఆ ఫ్యాన్ హుడ్ ఆ లెవెల్లో ఉండేసరికి కొన్ని ఆ ఎక్స్పెరిమెంటేషన్స్ మనము అంత రెడీగా అక్సెప్ట్ చేయలేము. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సరే అండి, ఓ మంచి పాట విందాం. ఆ పాట తర్వాత ఈ మూవీకి సంబంధించిన నాకు తెలిసిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేసుకుంటాను. సినిమా పేరెంట్ తెలిసి స్టూడియో ఫోన్ చేయండి.

0: ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త.
1: గుడ్ ఆఫ్టర్నూన్, రేడియో సిరబి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు మిక్కీ.
1: హాయ్ మిక్కీ గారు, ఎలా ఉన్నారు?
2: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: నేను బ్రహ్మాండంగా ఉన్నా, చెప్పండి సార్. చెప్పండి మిక్కీ గారు. ఏంటది మళ్ళీ చెప్పరా?
2: కెమెరామెన్ గండితో రాబాబు.
1: అదే ఇంతకు ముందు మీరు చేస్తున్నప్పుడు. ఓకే సరే, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం తెలుసా?
2: ఒకసారి మళ్ళీ అడిగారా ప్రశ్న?
1: ఇంతకు ముందు వినిపించిన పాట ఏ సినిమాలో ఉంది అనేది?
2: జల్సా.
1: అయ్యో కాదండి, శివ.
2: శివనా?
1: ఆనంద బ్రహ్మ. ఆ పాట కదా వినిపించా?

0: ఓకేనండి. సారీ, నేను మై హార్టెస్ట్ గ్రీటింగ్ విన్నాను.
1: అవునా? ఓకే, నో వరీస్ నో వరీస్. ఇవాళ నాగార్జున స్పెషల్ చేస్తున్నాం అనమాట. సో
0: వెరీ నైస్,
1: ఆసమ్ ఆసమ్. చెప్పండి, మీకు ఏదైనా రిక్వెస్ట్ ఉందా మిక్కీ గారు?
0: నాకు మద్మధుడిలో నుంచి
1: వినిపించేశాను, ఇంకొకటి నేను లిబర్టీ తీసుకుని నాకు నచ్చిన పాటను మీకు డెడికేట్ చేయొచ్చా?
0: యా ప్లీజ్, ఐ లవ్ ఇట్.
1: ఓకే, ఆసమ్, వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ మిక్కీ గారు.
0: కెన్ యూ డెడికేట్ దట్ సాంగ్ టు శృతి?
1: శృతి, ఆఫ్ కోర్స్. ఓకే, తప్పకుండా.
0: థ్యాంక్
1: యూ సార్, బాయ్. అది సో శివ సినిమా నుంచి మీరు విన్న ఆ పాట. దీని మీద ఒక 3 అవర్స్ షో చేయొచ్చు ఈ సినిమా మీద, శివ సినిమా మీద, బికాస్ ఇట్ చేంజ్డ్ ద మనకి తెలుగు సినిమాల్లో అప్పటి వరకు నాకు తెలిసి చెప్తాను, సో బేర్ విత్ మీ. అప్పటి వరకు ఒక స్క్రిప్ట్ ఉండేది. స్క్రిప్ట్ ఏంట్రా, ప్రతి సినిమాకు ఉంటుంది కదా, వాట్ ఆర్ యూ టాకింగ్ నాన్ సెన్స్ అంటారా. ఎస్, బేర్ విత్ మీ. ఒక టెంప్లెట్ ఉంటుందన్నమాట, హీరో హీరోయిన్ లవ్ స్టోరీ, అలా ఒక డిఫరెంట్ జాన్రా, అంటే ఒక అండ్ సంథింగ్ అండ్ వాట్ ద రీజన్ వై ఐ థింక్ ఆ సినిమా చాలా మంది క్లిక్ అయింది, ఎస్పెషల్లీ యూత్ తోటి, ఏంటంటే దే కుడ్ ఆల్ రిలేట్ టు సమ్ ఎక్స్టెంట్. అండ్ వాళ్ళని వాళ్ళు హీరోల్లాగా ఇమాజిన్ చేసి ఆ ఎలివేషన్ ఇచ్చేస్తుంది ఆ సినిమా. అండ్ ఐ సర్టన్లీ ఫెల్ దట్ వే ఐ శివ సినిమా చూసిన తర్వాత. ఎక్స్క్యూజ్ మీ. And I think, you know, it's fair to say it completely changed the grammar of filmmaking. Filmmaking kuda cinema story adantha oka oka pakkaga pette aa cinema ni ila kuda teeyachu anesi oka complete ga oka revolution ni teeskochindi. For example, usually oka director gaani em chestha ante oka script oka story aalochinchesesi aa story ni script laaga raasi hero toti oka appointment teeskuni aa story narrate chesi అండ్ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడా, ఈ నువ్వే ఈ సినిమాకి ఎందుకు హీరో, ఆర్ నువ్వు చేయగలవా నా ఈ సినిమాకి అనేసి. బట్ రామ్ గోపాల్ వర్మ స్క్రిప్ట్ తో వెళ్లేదంట, ఊరికే అలా వెళ్ళేసేసి మామూలుగా తన మైండ్ లో ఏముందో నరేట్ చేసేసాడు. అండ్ అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళిద్దరూ కలిసి ఒక ఒక గ్యాదరింగ్ లో వాళ్ళు లేట్ నైట్ చాట్, దే ఆర్ టాకింగ్ అబౌట్ గ్యాలక్సీస్, ఒక కాన్స్టలేషన్స్, లైఫ్ ఆన్ అదర్ ప్లానెట్స్, ఇట్లాంటి విషయాలు మాట్లాడుకుంటుంటే ఎందుకు సడన్ గా నాగార్జున వచ్చేసేసి యునో వాట్ ఆ సినిమా చేద్దామన్నావు కదా శివ, చేసేద్దామని అంట. ఓకే, అదొకటి. అండ్ తన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్జీవి విజయవాడలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ పరిస్థితులు అవన్నీ ఐ కెన్ సర్ట్లీ రిలేట్. నేను సిద్ధార్థలో చదవకపోయినా కూడా విజయవాడలో ఇంకొక ఇంజనీరింగ్ కేఎల్సీలో చదివాను అండ్ ఐ కెన్ రిలేట్. అది ఇంచుమించు పరిస్థితులు అలాగే ఉండేవి, హారబుల్ అని చెప్పచ్చు అప్పట్లో, ఫర్ మెనీ రీజన్స్ ఐ డోంట్ వాంట్ డిస్కస్ దట్. బట్ ఎనీవేస్ దానికి ఇన్స్పైర్ అయ్యి దాన్ని స్టోరీలాగా కన్వర్ట్ చేసేసి. ఇంకొకటి ఏంటంటే, ఈ సినిమాతోటి చాలా మంది తర్వాత లెజెండరీ, ఎస్ లెజెండరీ డైరెక్టర్స్ వచ్చారు. కృష్ణవంశీ, పూరి జగన్నాథ్, తేజ, వీళ్ళందరూ ఈ డైరెక్షన్ కానీ ఆ కెమెరా డిపార్ట్మెంట్ లో పనిచేశారంట. సో వాళ్ళకి ఒక ఒక టెక్స్ట్ బుక్ అయిపోయింది మూవీ మేకింగ్ కి, ఇలా కూడా తీయచ్చా అనేసి. సో ఇంకొక విశేషం ఏంటంటే, ఆఫ్కోర్స్ ఇంకో మనకి తెలియంది ఏంటంటే, ఈ యాక్చువల్ మూవీ ఇన్స్పిర అడాప్టేషన్ అనొచ్చు, బ్రూస్ లీ తెలుసు కదా మార్షల్ ఆర్ట్స్ కింగ్, ది వే ఆఫ్ ది డ్రాగన్ అనే సినిమాలో ఒక ఒక న్యూ కమర్ ఆ లోకల్ క్యాంపస్ గ్యాంగ్స్టర్స్ ను ఫైట్ చేస్తూ అలా ఉంటుంది. సో దాని అడాప్టేషన్. సో యా, ఇట్లాంటివన్నీ కలిసి తీసింది. అండ్ పిక్చరైజేషన్, కెమెరా వర్క్, ఇట్స్ అమేజింగ్. ఒక చేస్ సీన్ లో ఆ సైకిల్లో ఆ అమ్మాయిని ఎత్తుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు, అక్కడ ఆ కార్ వీల్స్ దగ్గర ఉంటాయండి కెమెరా. అండ్ ఫర్ ది వెరీ ఫస్ట్ టైం ఇండియన్ మూవీస్ లో స్టడీ క్యామ్ అని ఒక కెమెరా ఉంటుంది, అది వాడారట. సో అదేంటంటే, నీకు మామూలుగా కెమెరామాన్ దాన్ని పట్టుకుని అది చేస్తూ ఉంటే ఆ వైబ్రేషన్స్ అవన్నీ వస్తాయి, సో అవన్నీ ఎలిమినేట్ చేయడానికి స్టడీ క్యామ్ అనేసి ఒకటి ఉంటుంది, దాన్ని యూటిలైజ్ చేశారంట. సో ఇట్లా చాలా చాలా ఉంటాయండి. అఫ్ కోర్స్ ఇంక ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎస్ పాటలు బాగుంటాయి అదంతా ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది ఇళయరాజా గారు, ఓ మై గాడ్. అండ్ వన్ లాస్ట్ మెన్షన్ దాని గురించి, క్యాంపస్ లో కాలేజ్ సీన్ ఉంటుంది కదా, ఆ చైన్ సీన్, ఆ చైన్ ఇలా లాగడం కూడా ఆ సౌండ్ కూడా ఎంత స్పష్టంగా వినిపిస్తుంది అంటే, అండ్ ఎస్పెషలీ ఐ డెఫినెట్లీ అప్రిషియేటెడ్ మొన్న మధ్య మళ్ళీ చూసినప్పుడు ఆ సినిమాని. సో శివ, ఇట్స్ ఏ డ్రీమ్ రిటర్న్ అనొచ్చు. ఒక ఆ టెంప్లెట్ నుంచి, కన్వెన్షనల్ టెంప్లెట్ నుంచి ఒక డీవియేషన్, ఇట్స్ ఎ డిస్రప్టివ్ మూవీ అని చెప్పొచ్చు. సరే అండి, అలాంటి డిస్రప్టివ్ మూవీ ఇంకొకటి ఉంటుంది, అదేంటంటే, వెల్ లెట్ మీ ఇంట్రడ్యూస్ దాట్ మూవీ ఈ బీజిఎం తోటి. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినండి, విని ఇది ఏ సినిమాలో తెలిసే స్టూడియో ఫోన్ చేసి చెప్పండి. స్టూడియో నెంబర్ 972-636-1966. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో 107.9 FM HD3 రేడియో సురభి అమెరికాలో. తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. కార్యక్రమానికి కొంచెం లేట్ గా ట్యూన్ ఇన్ అయి ఉంటే నో వరీస్, ఐఎమ్ ష్యూర్ యూ మస్ట్ బి బిజీ, బట్ గ్లాడ్ యూ జాయింట్. అండ్ ఇవాళ నాగార్జున బర్త్డే నిన్న జరిగింది, సో ఆ స్పెషల్ సందర్భంగా ఇవాళ నాగార్జున బర్త్డే స్పెషల్ చేస్తూ ఆయన నటించిన సినిమాల్లోంచి నాకు నచ్చినవి, మీకు నచ్చిన పాటలు అన్ని వింటూ వస్తున్నాము. సో టైం అయిపోతుంది, సో ఇంకా చాలా పాటలున్నాయి వినిపించడానికి. లెట్స్ టాక్ అబౌట్ ద నెక్స్ట్ మూవీ విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సినిమా పేరు చెప్పండి.

0: ఒక కాలర్ స్పెషల్ కాలర్ ఆయన్ని ఆయనకి తెలియకుండానే ఆన్ ఎయిర్ తెప్పించేశాను. హేమంత్ గారు, యువర్ ఆన్ ఎయిర్, చెప్పండి. మంచి మంచి విశేషాలు షేర్ చేస్తున్నారు, సో ఐ వాంటెడ్ ఎవ్రీబడి టు లిసన్ టు ఇట్ ఫ్రమ్ యూ.
1: శివ టైటిల్ అండి, అది డైరెక్ట్ తేజ డిజైన్ చేశారు.
0: ఓకే.
1: అండ్ అప్పటి వరకు ఇండియన్ మూవీ హిస్టరీ లోనే టైటిల్ లో ఫేస్ అనేది లేదు. క్లియర్ కట్ గా నాలెడ్జ్ ఫేస్ ఉంటుంది కొంచెం.
0: అవును,
1: అదొక రెవల్యూషనరీ డిజైన్ అప్పట్లో.
0: అవును, థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ గారు ఫర్ షేరింగ్ దోస్ డీటెయిల్స్ విత్ us. గుడ్ ఆఫ్టర్నూన్ రేడియో సిరీ, మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు అరుణ అండి.
0: హలో అరుణ గారు. అరుణ గారు చెప్పండి.
2: ఐ థింక్ ఇట్ ఈస్ గీతా అంజలి.
0: ఎందుకంత డౌట్?
2: హలో,
0: ఎందుకంత డౌట్ అంటున్నా? బట్ యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. చాలా రోజులైనా కూడా ఆ మ్యూజిక్ వినగానే అలా గుర్తొచ్చింది చూసారా మీకు? దాట్స్ ద పవర్ ఆఫ్ దట్ మూవీ. ఆసమ్, థ్యాంక్ యూ అరుణ గారు. అండ్ మీరు చెప్పిన పాట కాకుండా వేరేది వినిపించాను, హోప్ ఇట్ వాజ్ ఓకే. మీరు నీ నవ్వు చెప్పింది అని అంతంలోంచి పాట అడిగారు ఇంతకుముందు. మీరు కాదా? అడోనో, మీ పేరుతో ఇంకొకళ్ళు. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ దట్ కాల్. అదండి సంగతి. సో హేమంత్ గారు, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దాట్. బట్ ఎస్, తను చెప్పింది కరెక్ట్, గీతాంజలి సినిమా నుంచి. అండ్ ఎందుకో తెలీదు, ఈ షో చేస్తా అని కాదు, ఎందుకో వన్ ఆఫ్ ది ఈవినింగ్స్ ఈ సినిమా చూడాలనిపించింది. కాస్త కాసేపు చూసేసి ఇంకా పడుకుందాంలే అనుకుంటూ ఈ సినిమా ప్లే చేయడం మొదలెట్టాను. అండ్ దట్స్ ఇట్, ఐ ఎండెడ్ అప్ వాచింగ్ ద హోల్ మూవీ. అండ్ ఆశ్చర్యం ఏంటంటే ఫ్రెష్ గా అనిపించింది, బోర్ కొట్లా ఫస్ట్ టైం చూస్తున్నట్టే అనిపించింది, అంతే ఫ్రెష్నెస్. దట్స్ ద పవర్ ఆఫ్ దస్ మూవీ. సరే, మనకు ఇంకొక శ్రోత ఫోన్ చేస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుందాము. గుడ్ ఆఫ్టర్నూన్ రేడియో సురభి, మీ మాటలు శ్రోతలు అంటున్నారండి, మీ పేరు?
3: హలో వేణు గారు, మాట్లాడానా?
0: శ్రీనివాస్ గారు మళ్ళీ చెప్పరా.
3: ఐ మీన్ సారీ, ఇంతకు ముందు మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తారు కదా, అది మన గీతాంజలి మ్యూజిక్
0: మాట అన్నారు మన గీతాంజలి అని. ఐ లవ్ ఇట్, చెప్పండి.
3: అదే మన గీతాంజలి అసలు ట్రెండ్ సెట్టర్ ఆ రోజుల్లో. ఆ సినిమా ఏంటంటే సిఎల్ నరసారెడ్డి ప్రొడ్యూసర్ అన్నమాట, భాగ్యలక్ష్మి ఎంటర్టైన్మెంట్స్. సో వాళ్ళు ఒక పేజ్ మొత్తం బ్యాక్ వేశారనమాట మా సినిమాల్లో నటించడం ఒప్పుకున్నందుకు నాగార్జు గారికి కృతజ్ఞతలు అని
0: చెప్పారు.
3: ఓకే, దాని తర్వాత సినిమాలో చివరికి నాగార్జు చనిపోతారు యాక్చువల్ గా అయితే. ఓకే, కానీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరి పేరు తెలియదు నాకు, చనిపోతే ఒప్పుకోరండి అని చెప్పి దాన్ని మార్పించారు. ఏమని మార్పించారంటే, ఎంతకాలం బతుకుతారో తెలియదు, బతికంత కాలం హ్యాపీగా బతుకుతారని చెప్పి
0: అది వాయిస్ ఓవర్ ఉంటుందా అక్కడ, జస్ట్ ఊరికే అట్లా రాస్తారా? నాకు ఐఎమ్ ట్రైంగ్ టు రిమెంబర్.
3: రాస్తారా, అక్కడ పైన పడుతుంది.
0: అవును, ఇలా చెయ్యి ఇట్లా పక్క. ఓయా, ఆసమ్ ఆసమ్. ఎనీథింగ్ ఎల్స్ యూ వాంటెడ్ టు షేర్?
3: నథింగ్ అండి. ఐ మీన్ మీరు చాలా నన్ను రోజు తీసుకెళ్లారు. ఓకే, అది మే 1998 రిలీజ్ అయిన
0: ఫిల్మ్,
3: హాంటింగ్.
0: Haunting kada? Yes, and in a beautiful, beautiful way. Thank you so much for that call. Really appreciate it. Thank you, Srinivas garu. Adi, alanti konni cinemalu alanti impact ni create chestayi manaki. Sare andi, you know what? Taruga ee paata vinedam, tarvata continue chesedam. Endukante time ekkuva ledu. Enduko manasu pattla. ఎక్కడ మధ్యలో ఆగిపోతుందో, యాడ్ బ్రేక్ కి మనం దగ్గరలో ఉన్నాం కాబట్టి. సరే, ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాము. గీతాంజలి, ఆయన చెప్పారు కదా, శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఒక ట్రెండ్ సెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే, మణిరత్నం గారు ఎన్ని సినిమాలు తీసినా, ఎన్ని సినిమాలు తీసుంటారు అండ్ అవన్నీ కల్ట్ ఫాలోయింగ్ ఉన్న సినిమాలు కదా చాలా మటుకు, బట్ ఈ సినిమా దిస్ ఇస్ ద ఓన్లీ మూవీ, గీతాంజలి ఇస్ ద ఓన్లీ మూవీ దట్ ఆయన డైరెక్ట్ తెలుగు లాంగ్వేజ్ ఫిలిం లో తీసింది, అదొక విశేషం. ఇంకోటి ఏంటంటే దీని వెనకాల ఒక ఇన్స్పిరేషన్ ఉందట. డైరెక్టర్ మణిరత్నం ఈ సినిమాకి పేరు పెట్టడానికి అప్పట్లో ఒక ఒక ఆర్టికల్ ఎక్కడ వచ్చిందంట, ఢిల్లీలో ఒక 11 ఏళ్ల అమ్మాయి, ఆ అమ్మాయి పేరు గీతాంజలి అంట. సో షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ టెర్మినల్ క్యాన్సర్. అది తను ఒక తన థాట్స్, ఆ ఎమోషన్స్ అవన్నీ కూడా ఒక డైరీలో రాసే, తర్వాత అవి పబ్లిష్ అయ్యాయట. అది చూసి అది దానితోటి ఇన్స్పైర్ అయ్యి ఆయన ఆ సినిమాకి కూడా గీతాంజలి అని పేరు పెట్టారు. ఓకే, ఇంకొకటి, ఈ సినిమా అందరికీ ఎక్కుతుందా లేదా అనేది డౌట్. ఎందుకంటే అగైన్ ఒక ఆ స్క్రిప్ట్ నుంచి డీవియేషన్, ఈ సినిమాలో మోస్ట్లీ డార్క్నెస్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అండ్ సిలోట్ మనుషుల ఆకారం మాత్రమే కొన్ని కొన్ని సీన్స్ లో ఉంటాయి. అది అందరికీ అప్పట్లో అంతగా ఎక్కలేదు, ఏంటి చీకట్లో ఈ సినిమా, ఏంటి గోల్ ఏంటి అని అనుకున్నారు. ఇట్స్ ఓకే, అలాంటి రిస్క్స్ తీసుకుంటారు కొంతమంది అండ్ దాని ఇంపాక్ట్ వెంటనే తెలియకపోయినా కూడా తర్వాత కాలంలో అట్లా కాలక్రమేణా ఓ దీని వెనకాల ఇంత ఉందా అసలు చూడు ఆ ఇంపాక్ట్ ఏంటి అని ఒక ఒక న్యూ ఫౌండ్ అప్రిషియేషన్ వస్తుంది, అదొకటి. అండ్ దీంట్లో మీకు గుర్తుంటే తెల్లవారుజామున పొగ మంచు ఊటీలో తీశారు మోస్ట్ ఆఫ్ ది షూటింగ్ ఆఫ్ దిస్ మూవీ. పొద్దున్నే 5 మొదలెట్టే వాళ్ళంట షూటింగ్, ఆ ఎఫెక్ట్ రావడానికి, అండ్ 11 ఆ షూటింగ్ ని ర్యాప్అప్ చేసి మళ్ళీ మరుసటి రోజు కంటిన్యూ చేసేవాళ్ళంట. అండ్ అఫ్ కోర్స్ 5 అక్కడికి వెళ్ళి షూటింగ్ స్టార్ట్ చేయరు కదా, వెళ్ళి అక్కడ అవన్నీ సెటప్ చేయాలి, ఆ కెమెరాస్ అవన్నీ. సో 5 షూటింగ్ అంటే వాళ్ళు ఎప్పుడో 3 or 4 వెళ్ళి అవన్నీ సెటప్ చేసేవాళ్ళంట. ఇంకొక సీన్ మీకు గుర్తుంటుంది, ఇంతకుముందు మనము ఐ లవ్ యూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విన్నాం కదా, నాకు బాగా ఇష్టమైన సీన్ ఏంటంటే అఫ్కోర్స్ మొత్తం సినిమా అంతా అనుకోండి, ఇట్లా నాగార్జున ఇట్లా కిటికీ వైపు చూస్తూ అట్లా కిటికీలోంచి బయటికి చూస్తూ ఏదో పరధ్యానంలో ఉంటాడు. ఆ చిన్న పాప డోర్ తీస్తుంది, డోర్ తీస్తే ఆ పొగ మంచు అలా చిన్నగా లోపలికి వచ్చేసేసి నాగార్జునకు తాకినప్పుడు అట్లా సడన్ గా అట్లా రియాక్ట్ అయ్యి ఇలా వెనక్కి తీస్తాడు కదా, ఆ సీన్ ఎంతో మంది గుర్తుంది మీలో, మీకు గుర్తుంటే స్టూడియో ఫోన్ చేసి ఒకసారి చెప్పండి. బట్ ఎనీవేస్ ఆ ఐస్ మిషన్, మిస్ట్ మిషన్ ని ఎక్కడో చెన్నై నుంచి తెప్పించారంట. సరే ఇంకొక శ్రోత ఫోన్ చేస్తున్నారు, వారి నానైతే తీసుకుందాము. గుడ్ ఆఫ్టర్నూన్ రేడియోస్ రవి, మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారండి, మీ పేరు?
4: హలో అండి, ఆనంద్.
0: ఆనంద్ గారు చెప్పండి సార్. చెప్పండి.
4: అంటే గీతాంజలి చెప్తున్నారు కదా, ఆ టైంలో హీరోయిన్ వేసుకున్న డ్రెస్ చాలా ఫేమస్ అయిందండి, గీతాంజలి డ్రెస్ అంటే చాలా ఫేమస్.
0: అవును,
4: హలో,
0: అవును, విన్నానండి. మీరు కూడా కొనిచ్చారా ఎవరికన్నా? అప్పట్లో కొన్ని సినిమాలతో ఇన్స్పైర్ అయ్యి తర్వాత చాలా మంది గ్యాంగ్ లీడర్ లో గ్యాంగ్ లీడర్ షర్టు
4: వెరీ ఫేమస్.
0: అవును అవును, అద్దాలుంటాయి కొంచెం, యా మన ఏజ్ గ్రూప్ వాళ్ళందరికి ఒక ఒక నాస్టాల్జిక్ సినిమా.
5: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
5: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
7: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
8: Sure.
7: How many people are we expecting?
8: 5K anukuntunna.
7: But koncham mood baagunte inka ekku avachu.
8: Idi office party aa leka jatra?
7: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi. బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ ఆస్ట్రో రామ్జీ డాట్ కామ్.
9: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి.
7: ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
10: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
11: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
10: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
7: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. విఆర్ డూ సెలబ్రేటింగ్ నాగార్జున్స్ బర్త్డే అండ్ ఆయన నటించిన సినిమాల నుంచి పాటలు వింటూ మనము ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటాం. యాజ్ యూ మోస్ట్ ఆఫ్ యు నో, ఐ ఆమ్ ఏ బిగ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాగార్జున. అండ్ మనం బ్రేక్ కి వెళ్లబోయే ముందు గీతాంజలి సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, అండ్ చాలా విశేషాలు మీరు కూడా షేర్ చేసుకున్నారు. నాకు తెలిసినవి నేను చెప్పాను, బట్ ఈ సినిమాలో ఐ మీన్ ద ఎలిమెంట్స్ ఇప్పటికి కూడా అంత ఫ్రెష్ గా ఉంటాయని చెప్పాను కదా లాస్ట్ వీక్ చూసాను. అండ్ నాస్టాల్జిక్ అండ్ అదే ఫ్రెష్నెస్. నాకు నచ్చిన పాట ఎప్పుడో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఒక షో చేస్తూ ఈ పాట గురించి ఐ రిమెంబర్ సేయింగ్ దిస్ వర్డ్. నీకు ఒక్క పాట వినే అవకాశం ఉంటుంది, ఇంకా నువ్వు పాటలే వినకూడదు అని ఎవరన్నా చెప్పి ఆ పాట ఏంటి నువ్వు సెలెక్ట్ చేసుకో అంటే ఈ పాటను సెలెక్ట్ చేసుకుంటాను నేను. సో మై నెంబర్ వన్ పాట. ఈ పాట మీలో ఎంతమందికి ఇష్టమో తెలిసే స్టూడియో ఫోన్ చేసి చెప్పండి, 9726361966. అండ్ ఈ సినిమా మొత్తానికి చాలా పాటలు ఉంటాయి కదా, దిస్ వాజ్ ది వెరీ ఫస్ట్ ట్రాక్ ఫైనలైజ్ అయింది. ఒక ఎమోషనల్ లల్లబీ ఉంటుంది, అది ఎట్లా జోల పాట పాడుతున్నట్టు చెప్పేసే కదా. మీకు నచ్చుతుందా ఈ పాట? లెట్ మీ నో, లెట్స్ లిసన్ టు ఇట్.

So, what did you think of that song? Masterpiece song, kada? Oh, Papa Lali. Kepada naku, if I could listen to only one song, that's it. Ante, I will. That song will be Oh, Papa Lali. Balgari yenta adbhutanga padaru and ఒకటి పాట వింటున్నప్పుడు ఇంకొక థాట్ వచ్చింది. అదేంటంటే హమ్మింగ్ ఉంటుంది కదా కోరస్, ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు డేర్. అది లేకుండా ఉంటే ఆ పాట ఎలా ఉంటుంది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అసలు మొత్తం అది మంచి మంచి వంటకం చేసి ఉప్పేయడం మర్చిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనుకుంటా కదా. సరే ఇంకొక పాట వినిపిస్తాను. ఈ పాటను రిక్వెస్ట్ చేసింది, అరే రాసుకున్నానే. వెల్, ఇట్స్ ఎ గుడ్ ప్రాబ్లం టు హ్యావ్ అన్ని కాల్స్ వచ్చాయి, అన్ని రిక్వెస్ట్ వచ్చాయని. సరే, కృష్ణ గారు కాల్ చేసి ఒక మంచి పాట వినిపించమన్నారు. అండ్ నో, మిక్కీ గారు కాల్ చేసి, నౌ ఐ రిమెంబర్, ఒక మంచి పాట వినిపించమన్నారు అండ్ ఆ పాట వినిపిస్తాను. అండ్ శ్రీనివాస్ గారు, మీరు రిక్వెస్ట్ చేసిన పాట ఇంకా గుర్తుందండి, అది చివరిలో వినిపిద్దామని అలా పెట్టాను, డోంట్ వరీ. అండ్ ఈ పాటని ఈ శ్రీనివాస్ మిక్కీ గారు శృతికి డెడికేట్ చేస్తున్నారు. సో లెట్స్ లిసన్ టు దట్ సాంగ్. దీంట్లో కూడా శాస్త్రి గారు లిరిక్స్ అమ్మో ఒక రేంజ్ లో ఉంటాయి. విల్ టాక్ మోర్ అబౌట్ దాట్.

곰팡은 지나버려 엔다고 커서가 스르 이 아라다 지나버려 పూలరె కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి

పూల పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరించి ఇలా బొమ్మ చేసావా అని. మ్యాన్ వాట్ ఏ కాంపోజిషన్. అసలు ఇంకొకటి నాకు నచ్చే పదాలు ఏంటంటే, కనురెప్పలు పడనప్పుడు కలకళ్ళ పడదుగా, కనుకిప్పుడు ఎదురున్నది కలైపోదుగా. అదే చెప్తా కదా, మనకి ఎన్నిసార్లు విన్నా కూడా కొంచెం అలా ఫోకస్ చేసి విన్నప్పుడు ఓ దీనిలో ఇలా రాశారు, ఓ దీని మీనింగ్ ఇదా అని అనిపిస్తూ ఉంటుంది కదా. సరే, ఒక యునిక్ కాంబినేషన్ అండి. అండ్ జ్యోతిక అండ్ నాగార్జున వీళ్ళిద్దరు కలిసి నటించిన సినిమా నుంచి ఒక పాట. ఈ పాటని రజని గారు రిక్వెస్ట్ చేశారు. రజని గారు, ఈ పాట మీకోసం, ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. అలాగే ఇట్లాగే ఆ అమ్మాయిని వర్ణిస్తూ కొంచెం టీజ్ చేస్తూ ఇలాంటి పాటలు చాలానే ఉంటాయి ఈయన సినిమాల్లో. లెట్స్ లిసన్ టు ఇట్, టైం తక్కువ ఉంది.

కార్తిక్ వాయిస్ యాక్చువల్లీ ఎంత బాగుంటుందో ఇందులో, ఆ వేరియేషన్స్ కొంచెం ఇట్లా బేస్ లో బడి సడన్ గా హై టెంపో ఉంటుంది. నైస్ సాంగ్. సినిమా పేరు వచ్చేసి మాస్. ఓకే, నాకు ఒక రిక్వెస్ట్ పాట ఉందండి, ఆ పాటని వినిపిస్తాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీరు నిన్న నాగార్జున పుట్టినరోజు అయినా కూడా ఇవాళ మళ్ళీ చేయాలనిపించింది, ఎందుకు ఐ డింట్ వాంట్ మిస్ అవుట్ దట్ ఛాన్స్. స్కెప్టికల్ ఉండే, సో నిన్న చేసి ఉంటారు కదా నాగార్జున స్పెషల్ రిసెప్షన్ ఏమాత్రం ఉంటుందో అని. ఐ వాజ్ ఎ లిటిల్ స్కెప్టికల్ టు బి ఆనెస్ట్.

But oh my God, was I wrong? And glad I was wrong. ఎన్ని కాల్స్ ఎన్ని రిక్వెస్ట్. ఇంకా యాక్చువల్లీ కొన్ని పాటలు ఉన్నాయి, అవి వినిపించలేకపోతున్నాను. బట్ శ్రీనివాస్ గారు ఫస్ట్ మొట్టమొదట్లోనే కాల్ చేసి ఈ పాట రిక్వెస్ట్ చేశారు. ఆయన ఐ వాంట్ టు ఆనర్ దాట్. ఐ సేవ్డ్ ఇట్ ఫర్ ది లాస్ట్. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దట్ లవ్ ఐ లెటింగ్ మీ షేర్ వాట్ ఐ నో అబౌట్ కొన్ని కొన్ని గీతాంజలి గురించి కొంచెం ఎక్స్టెన్సివ్ గానే మాట్లాడుకున్నా. బట్ ఇట్ డిజర్వ్స్ దట్ కైండ్ ఆఫ్ అటెన్షన్. అలాగే శివ సినిమా గురించి కూడా మాట్లాడుకున్నాము, మంచి మంచి పాటలు విన్నాము, నాకు తెలిసిన విశేషాలు షేర్ చేసుకున్నాను. అండ్ యూ పిచ్డ్ ఇన్, దట్ ఈస్ దట్స్ వాట్ మేక్స్ ఇట్ ఈవెన్ మోర్ స్వీటర్. ఎనీవేస్ ఈ పాటతోటి కార్యక్రమాన్ని కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటిల్ నెక్స్ట్ వీక్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఎవ్రీబడి అరౌండ్ యూ. సైనింగ్ ఆఫ్, మీ వేణు చెరుకుపల్లి. టేక్ కేర్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై గ్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై గ్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్స్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్
4: చేయండి. 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. నేను మీ అనూహ్య అండ్ ఈ రోజు స్పెషల్ గా ఒక మాస్ టాపిక్ తో వచ్చాను. మన టాలీవుడ్ హీరోస్. ప్రతి ఇంట్లో ఒక ఫేవరెట్ హీరో ఉంటాడు. ప్రతి ఫ్యాన్ కి తన హీరోనే నంబర్ వన్. ఎప్పుడైనా అనుకున్నారా ఎందుకు వాళ్ళని అంతగా లవ్ చేస్తాం, ఎందుకు వాళ్ళు ట్రూలీ ద బెస్ట్ అని ఫీల్ అవుతాం? వెల్, fasten your seat belts because it's about to get

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM.
12: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
13: Radio Surabhi.
14: Radio Surabhi.
15: Radio Surabhi, 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
12: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
15: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
16: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
17: ఎస్ సార్.
16: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ థాలీ, ఆప్షన్ సి థాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ థాలీ అండ్ క్యాటరింగ్.
18: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ థాలీ అండ్ క్యాటరింగ్.
16: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
19: విజిట్ రాజురాజ్ కిచెన్ in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
12: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ ఎ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
20: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
21: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
20: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ యొక్క సేమ్, ఆంకి పనీర్ టిక్కా, చమిక, పరోటా.
21: ఎందుకు రోగ అన్ని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
20: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
22: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
20: ఈజ్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, texas.com. Perfect for dining.

0: ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పనీర్ టిక్కా, చికెన్ కబాబ్, పరాటా. హా,
2: ఏంది బ్రో, అన్ని చెప్పినో, స్పెషల్స్ మాత్రమే అడినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.

0: వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం, దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్.
3: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
2: ఎస్,
3: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
2: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
0: Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit BawarchiCaterers.com.

0: ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల పుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
1: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara.

0: food is so irresistible.
1: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
2: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పుడాగా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్.
6: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్,
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
5: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
2: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaterers.com. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
7: Sure. How many people are we expecting?
2: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం 3 బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
7: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
2: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

బైక్ హోమ్ 107.9 FM HD3. హబబబబా, ఏమండలండి బాబు ఇండియాలో? ఏంటి ఏదో అంటున్నారు? సరిగా వినపడ్డంలే. ఓ, అంత విడిగా ఉందని అడుగుతున్నారా? అవునండి, అవును. బయటకు వెళ్తే సూర్యబొమ్మ కోటింగ్, లోపల ఉంటే ఉక్క పోసింగ్, ఏజీ వేస్తే బిల్ తన్నింగ్, వేయకపోతే నీరసం కమింగ్. హౌ? ఆ హౌ అండి, ఒక మనిషి ఇన్ని ఇన్నింగ్స్ ఎలా తట్టుకోగలడు? మీరే చెప్పండి. అందుకే కాసేపు మీతో చిల్లింగ్ చేస్తూ కూలింగ్ అవుదామని వచ్చేసా. ఏంటి ఎలా అంటున్నారా? సరదాకు ఒక పొడుపు ప్రశ్న అడిగినా కాసేపు నవ్వేసుకుందాం. ఆ అడిగేస్తున్నా, రెడీ? ఒక ఊరిలో, అయ్యయ్యో, అక్కడ ఇక్కడ ఎక్కడికండి, వద్దులే, డైరెక్ట్ గా అమెరికాలోనే పెళ్లి చేసేసుకుందాం. సో అమెరికాలోని ఒక ప్లేస్ లో గ్రాండ్ గా పెళ్లి జరుగుతుంది. ఎవరికి అని అంటారా? చెప్పేస్తున్నా, మన డెంగ్యూ దోమకకి, ఏనుగు బావకి. సో క్యూట్ కదా పేరు. సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. పెళ్లి కూతురు కూడా చాలా చక్కగా రెడీ అయి వచ్చేస్తుంది. మరి అందరు కూడా పెళ్లి కూతుర్ని చూసేద్దామని చాలా ఈగర్ గా వెయిటింగ్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు పెళ్లి కొడుకు కూడా. మరి అంత బాగానే ఉంది, పెళ్లి మండపానికి వచ్చేసరికి పెళ్లి కూతురు, అదే మన డెంగ్యూ దోమక, రాను రానంటూనే ఆయన పాట వేసుకుని అసలు ఫంక్షన్ హాల్లోకి కూడా అడుగే పెట్టట్లేదు. ఎందుకంటారు? ఎంతమంది వెనక నుంచి తోసినా, అబ్బే నా రూటే సపరేట్ అని అస్సలు పోవడం లేదండి. నాకొద్దు, నాకు ఈ పెళ్ళే వద్దు అని వెనక్కి తిరిగి దౌడో దౌడు. వై వై, మీలో ఎవరికైనా తెలిస్తే ఈ ఆన్సర్ని షేర్ విత్ us. తెలుసు కదా, మన రేడియో సిరబి 107.9 FM HD3.

నేను ప్రణవి. చిల్లింగ్ టైం వచ్చేసింది. మీరు వింటున్నారు రేడియో సిరపి, సౌండ్స్ లైక్ హోమ్, 107.9 FM HD3. మరి లాస్ట్ టైం ఒక పొడుపు ప్రశ్న అడిగాను కదా, మరి దానికి ఆన్సర్ ఎంత మందికి తెలిసింది? వెయిట్, లెట్ మీ గెస్. ఓకే, ఒక ఆల్మోస్ట్ అందరు గెస్ చేసినట్లున్నారు కదా. మై సిక్స్త్ సెన్స్ చెప్పేస్తుందండి. ఓకే, దట్స్ ఫైన్. మరి ఆన్సర్ నేను చెప్పేస్తున్నా. యా, దోమక్క ఏనుమమ్మ పెళ్లిలో దోమక్క మండపంలోకి ఎందుకు పోలేదు అంటే ఎందుకంటే మండపంలో ఆల్అౌట్ ఆన్ చేస్తున్నారు. అయ్యయ్యో, మండపంలో ఆల్అౌట్ ఆన్ చేస్తే ఎలా వెళ్తుందండి మా దోమక్క? మీరే ఆలోచించండి, పాపం ఎంత బాధపడింది, ఎంత భయపడిపోయింది ఆల్అౌట్ అలా చూడగానే. అందుకే అక్కడి నుంచి మన దోమక్క జంపో జంపు. ఫనీ కదా. ఓకే, మరి నెక్స్ట్ ఇంకొకటి అడిగేనా? రైట్, చాలా సింపుల్ అండ్ వెరీ కూల్ క్వశ్చన్ అండి. మీలో చాలా మంది టక్ టక్ టక్ అని చెప్పేస్తారు ఆన్సర్ అయితే దీనికి. రెడీ, అడుగుతున్నా. ఏంటంటే ఐస్ వాటర్ టేస్ట్ ఏంటి? మీరు విన్నది కరెక్టేనండి, ఐస్ వాటర్ టేస్ట్ ఏంటి? సింపుల్ యార్. ఇప్పటికే మన వాళ్ళు చాలా మంది ఆన్సర్స్ కోసం గూగుల్ తల్లి అడిగేస్తున్నారు కదా, నాకు తెలుసులే. బట్ గెస్ చేయండి, నెక్స్ట్ చిల్లింగ్ టైమ్ లో ఆన్సర్ తో వచ్చేస్తుంది. మీ ప్రణవి. అంతవరకు వింటూనే ఉండండి 24/7 మన రేడియో సిరబి 107.9 FM HD3.

నేను ప్రణవి. చిల్లింగ్ టైం వచ్చేసింది. మీరు వింటున్నారు రేడియో సిరపి, సౌండ్స్ లైక్ హోమ్, 107.9 FM HD3. మరి లాస్ట్ అడిగిన క్వశ్చన్ కి సమాధానం ఎంత మంది గెస్ చేశారు? ఏంటి అసలు నా ప్రశ్నే మిస్టేక్ అంటారా? ఐస్ వాటర్ ఏంటి, టేస్ట్ ఏంటి, అసలు వాటర్ కి టేస్ట్ ఉంటుందా అని అంటున్నారా? వినపడిందండి నాకు. అబ్బబ్బా, అంత ఈజీగా చెప్పేసి ఇంకా అది పొడుపు ప్రశ్న ఎందుకు అవుతుంది చెప్పండి? లాజికల్ గా ఆలోచించారంటే ఆన్సర్ దొరికిస్తుంది. సరేలేండి, నేనే చెప్పేస్తా. ఐస్ వాటర్ అంటే మీరు అనుకున్నట్లు ఫ్రిడ్జ్ లో ఉండే ఐస్ వాటర్ అనుకున్నారా? కాదు కాదు, ఐస్ ఐస్ అంటే మన కళ్ళు, మన కళ్ళ నుంచి వచ్చే వాటర్. ఏం టేస్ట్? ఇప్పుడు గెస్ చేశారు కదా. ఎస్, ఉప్పగా ఉంటాయి. సో ఐస్ వాటర్ ఏం టేస్ట్ లో ఉంటాయి? ఉప్పగా ఉంటాయి. సో సింపుల్ కదా. మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నా, రెడీ? పుట్టలో పుడుతుంది, పుడకలా ఉంటుంది, గుడికి వెళ్తుంది, దేవుడికి దండం పెడుతుంది, ఏంటది? కష్టంగా ఉందా? అయితే క్లూ ఇచ్చేస్తాను. ఇది మనం మన ఇంట్లో డైలీ యూజ్ చేసేదేనండి. ఓకేనా? గెస్ చేయండి. నెక్స్ట్ చిల్లింగ్ టైమ్ లో ఆన్సర్ తో వచ్చేస్తుంది. మీ ప్రణవి. అంతవరకు వింటూనే ఉండండి 24/7 మన రేడియో సిరబి 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్
3: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లి ఉమెన్, ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
6: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
7: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
8: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
7: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: Oh, hello, dinner plans ending. Group Lorem Suppressor.
9: వాట్ ఆర్ డే, ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
10: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
11: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ Boulevard, Suite 110, Irving, Texas. Visit madiraandmasala.com.

0: ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింతా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/SurabhiLakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: అమ్మా, సాటర్డే మూవీ?
0: మన బడి క్లాస్.
1: అమ్మా, ఓల్డ్ మెక్డొనాల్డ్ హాడ్ ఎ ఫార్మ్.
0: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
1: ఉప్పు కప్పు రంబు.
0: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి.సిలికాన్ఆంధ్ర.ఓఆర్.

0: లహంగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
1: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, చమిక పరాట.
3: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
0: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకరికి వెజిటేరియన్ కావాలి, ఒకరికి నాన్ వెజ్ కావాలి, ఒకరికి స్పైసీ కావాలి, ఒకరికి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.

0: Disasters Workforce Commission. And for city-level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Istinamma vayanam, puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
1: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
2: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com. ఓయ్ బిర్యానీ తింటావా?
3: మర్చిపోయావా? I am on a diet. Salad.
0: సరే, బట్ ఐ వోంట్ షేర్ మై చికెన్ దమ్ బిర్యానీ అండ్ గోట్ బిర్యానీ. నో వే.
3: ఏంటి రెండు ఆర్డర్ చేస్తున్నావా?
0: అంత వరి అవకు. ఎంఎన్ఎం వాళ్ళ వీకెండ్ ఆఫర్, చికెన్ అండ్ గోట్ దమ్ బిర్యానీ $10 and $15 కి మాత్రమే ఆన్ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 7 PM to 11 PM. ప్లస్ వాళ్ళ స్పెషల్ లైఫ్ హండ్రెడ్ బిర్యానీతో డబుల్ కమీటా ఫ్రీ.
3: షేరింగ్ ఈస్ కేరింగ్ తెలుసా?
0: ఎంఎన్ఎం 1900 మార్కెట్ ప్లేస్ బులివర్డ్, ఇర్వింగ్.